ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 28వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ మాసం 19వ తారీఖు శనివారం శుభోదయం.

గోవింద గోవింద ఈ రెండు అక్షరాలు పలికితే చాలు, మనసంతా భక్తితో నిండిపోతుంది. కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తులచే కొలవబడుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలలో కొలువై ఉన్నారు. అయితే తిరుమల శ్రీవారి దివ్యకథతో విడదీయరాని అనుబంధం ఉన్న మరో పవిత్ర క్షేత్రం ఉంది. అదే శ్రీనివాస మంగాపురం. ఇక్కడ కొలువై ఉన్న స్వామివారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి. ఇవాళ మనం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:12, క్షేత్రదర్శిని కార్యక్రమం వింటున్నారు. తిరుపతి నగరానికి పశ్చిమంగా ఉన్న పురాతన క్షేత్రం తిరుమలకు సమీపంలోని ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటైన శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వెంకటేశ్వర ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం. ఆలయం పురావస్తు ప్రాధాన్యత కలిగిన జాతీయ ప్రాముఖ్యత గల ప్రాచీన ఆలయంగా గుర్తించబడింది శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం. శ్రీనివాస మంగాపురం కథ స్వామివారి కళ్యాణ ఘట్టంతో ముడిపడి ఉంది. ఇక్కడి స్థల పురాణం ప్రకారం నారాయణవన రాజకుమార్తె శ్రీ పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న శ్రీనివాసుడు తిరుమలలోని తన నివాసానికి బయలుదేరారు. మార్గమధ్యంలో స్వర్ణముఖి నది తీర ప్రాంతంలోని అగస్త్య మహర్షి ఆశ్రమానికి శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారు చేరుకున్నారని పురాణ కథనం. అప్పుడు అగస్త్య మహర్షి ఒక సూచన చేశారని చెబుతారు. వివాహానంతరం వెంటనే తిరుమల పవిత్ర కొండను అధిరోహించటం సముచితం కాదని, కొంతకాలం ఇక్కడే ఉండి ఆధ్యాత్మిక నియమాన్ని పాటించాలని మహర్షి సూచించారని ఇక్కడి స్థల పురాణం వివరిస్తుంది. ఆ సూచనను గౌరవించిన శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారితో కలిసి 6 నెలల పాటు ఈ ప్రాంతంలో నివసించారని చెబుతారు. ఇక ఆ దివ్య నివాసానికి గుర్తుగా ఏర్పడిన క్షేత్రమే శ్రీనివాస మంగాపురం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:22. ఇవాళ ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం. శ్రీనివాస మంగాపురంలోని స్వామికి కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని పేరు. కళ్యాణం అంటే కేవలం వివాహం మాత్రమే కాదు, శుభం, మంగళం, సంపూర్ణత. అందుకే కళ్యాణ వెంకటేశ్వర స్వామి సన్నిధి భక్తులలో ప్రత్యేకమైన విశ్వాసాన్ని కలిగించింది. ఈ క్షేత్రానికి పురాణ ప్రాశస్త్యంతో పాటు గొప్ప చారిత్రక నేపథ్యం కూడా ఉంది. ప్రభుత్వ పురావస్తు నివేదిక ప్రకారం ఈ ప్రాంతం గతంలో సిద్ధికుట్టి, శ్రీనివాసపురం వంటి పేర్లతో కూడా ప్రసిద్ధి చెందింది. విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉండేది. 1433లో విజయనగర రాజు దేవరాయల కాలంలో సిద్ధికుట్టి గ్రామాన్ని తిరుమలలో వేద పారాయణం చేసే వేద పండితుల ధార్మిక కార్యక్రమాల కోసం కేటాయించినట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. ఆ తర్వాత కాలంలో ఈ ఆలయం నిర్లక్ష్యానికి గురైందని చెబుతారు. అయితే తాళ్లపాక అన్నమాచార్యుల మనవడు తాళ్లపాక చిన తిరుమలయం గారు ఈ ఆలయ పునరుద్ధరణకు విశేషంగా కృషి చేశారట. 1540 మార్చి 23న ఆలయ పునరుద్ధరణకు సంబంధించిన చారిత్రక ఆధారం నమోదై ఉంది. అలా శిథిలావస్థ నుంచి మళ్లీ పూర్వ వైభవాన్ని పొందిన ఈ ఆలయం శతాబ్దాలు గడిచినా తన ఆధ్యాత్మిక ప్రాశస్త్యాన్ని నిలుపుకుంది. మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత.

శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం. క్షేత్రదర్శిని కార్యక్రమంలో తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ఎంత విశిష్టమో శ్రీవారి మంగాపురంలో, శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా భక్తులకు అంతే ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది. ఇక్కడ స్వామివారిని కళ్యాణ రూపంలో కొలుస్తూ ఉండటం విశేషం. పద్మావతి అమ్మవారితో వివాహానంతరం నివసించిన క్షేత్రంగా ఈ క్షేత్రాన్ని భావించడం వల్ల ఈ ఆలయం ముఖ్యంగా వివాహం, దాంపత్య సౌఖ్యం, కుటుంబ శుభమంగళాలతో అనుసంధానించబడిందట. కొత్తగా వివాహమైన దంపతులు స్వామివారిని దర్శించుకోవటం ఒక ఆచారంగా, విశ్వాసంగా కొనసాగుతోంది. అలాగే పెళ్లి కావాలని కోరుకునే భక్తులు కూడా స్వామివారిని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తూ ఉంటారు ఈ క్షేత్రంలో. కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత.

ఇవాళ మనం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం. స్వామివారి సన్నిధిలో గోవింద గోవింద అని పలికే ప్రతి భక్తుడి హృదయంలో ఒక ప్రశాంతత నిండుతుంది. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే ఉత్సవాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. మరి ముఖ్యంగా కళ్యాణోత్సవం, స్వామివారి దివ్య కళ్యాణాన్ని స్మరింపజేసే ఆధ్యాత్మిక కార్యక్రమంగా భక్తులను ఆకర్షిస్తూ ఉంటుంది కళ్యాణోత్సవం. టిటిడి ఆధ్వర్యంలో 1981 నుంచి ఈ ఆలయంలో నిత్యం కళ్యాణోత్సవం, సాక్షాత్కార వైభవోత్సవాలు, బ్రహ్మోత్సవాలు వంటి కార్యక్రమాలు నిర్వహించడం విశేషం. ఇక స్వామివారి ఉత్సవాల్లో స్నపన తిరుమంజనం, ఊంజల్ సేవ, వాహన సేవలు, ఊరేగింపులు వంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:48 దాటి 30 సెకండ్లు. శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం క్షేత్రదర్శిని కార్యక్రమంలో. ఈ ఆలయానికి సంబంధించిన విశిష్టమైన ఉత్సవం సాక్షాత్కార వైభవోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు ఈ ఆలయంలో. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధి షష్ఠి సందర్భంగా పురస్కరించుకుని ఈ వైభవోత్సవాలను నిర్వహించే సాంప్రదాయం నడుస్తోంది. ఈ ఉత్సవాలకు ఆలయ చరిత్రలో జరిగిన పునరుద్ధరణ ఘట్టంతో సంబంధం ఉందని చరిత్ర చెబుతోంది. ఇక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి సేవలను వీక్షిస్తూ ఉంటారు. గోవింద గోవింద అని మారుమూగే ఆలయ ప్రాంగణం భక్తి సంగీతం వేదఘోషలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంటుంది. శ్రీనివాస మంగాపురం గురించి చెప్పేటప్పుడు తిరుమలను ప్రస్తావించకుండా ఉండలేం, ఎందుకంటే ఈ క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణానంతర నివాసంతో ముడిపడి ఉంది. అందుకే తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులు తమ యాత్రలో శ్రీనివాస మంగాపురాన్ని కూడా చేర్చుకుంటారు. అందుకే ఈ ఆలయాన్ని తిరుమల తర్వాత ముఖ్యమైన పవిత్ర క్షేత్రంగా పేర్కొంటారు. మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:55. శ్రీనివాస మంగాపురం తిరుపతి నగరానికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ దిశగా ఉంటుంది. తిరుపతి నుంచి రహదారి మార్గంలో సులభంగా చేరుకోవచ్చు. తిరుపతి చేరుకున్న భక్తులు శ్రీనివాస మంగాపురం యాత్రను తమ తీర్థయాత్రలో భాగంగా చేసుకోవచ్చు. ఆలయ దర్శన సమయాలు, సేవలు లేదా ప్రత్యేక ఉత్సవాల తేదీలు మారే అవకాశం ఉంటుంది. ప్రయాణానికి ముందు టీటీడీ అధికారిక సమాచారాన్ని పరిశీలించడం మంచిదిగా చెబుతారు. టీటీడీ అధికార ఆలయ జాబితాలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది.

శ్రీనివాస మంగాపురం ఒక ఆలయం మాత్రమే కాదు, ఇది ఒక పురాణ జ్ఞాపకం, ఒక చారిత్రక వారసత్వం, ఒక ఆధ్యాత్మిక అనుభూతి, ఒక కళ్యాణ క్షేత్రం. వివాహం తర్వాత పద్మావతి అమ్మవారితో కలిసి శ్రీనివాసుడు నివసించిన పవిత్ర స్థలమనే విశ్వాసంతో శతాబ్దాల

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. 20వ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వివిధ ప్రభుత్వ శాఖలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను పంపిణీ చేస్తారు. విమానయాన రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, కేరళం, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. 20వ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను దృశ్య మాధ్యమం ద్వారా పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 45 ప్రాంతాలలో నిర్వహించనున్నారు. కొత్తగా నియమితులైన అభ్యర్థులు రెవెన్యూ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ తదితర మంత్రిత్వ శాఖలు విభాగాలలో చేరనున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం దేశ అభివృద్ది ప్రయాణంలో వారి భాగస్వామ్యాన్ని

0: పై ప్రభుత్వం నిరంతరం దృష్టి సారిస్తోందని రోజ్గార్ మేళా ఒక నిదర్శనం. 20వ రోజ్గార్ మేళాతో వివిధ శాఖలు, ప్రభుత్వ సంస్థలలో మొత్తం సుమారు 12,75,000 మంది యువత నియామక పత్రాలు అందుకున్నారు. పర్యావరణం, వాతావరణ గతిశీలత, భవిష్యత్తుపై జరిగే అంతర్జాతీయ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సును జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ నిర్వహిస్తోంది. ఈ సదస్సులో పర్యావరణ నిపుణులు, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, జిల్లా కోర్టు న్యాయమూర్తులు పాల్గొంటారు. వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఉన్నత ప్రభుత్వ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట న్యాయ అకాడమీలు, రాష్ట న్యాయ సేవా సంస్థలు, రాష్ట నిపుణుల మదింపు కమిటీలు, రాష్ట పర్యావరణ ప్రభావ మదింపు సంస్థలు, రాష్ట చిత్తడి నేలల సంస్థల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారు. అలాగే 17 దేశాల నుంచి ప్రముఖ న్యాయమూర్తులు, న్యాయ ప్రతినిధులు కూడా ఈ సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సు న్యాయపరమైన విధానాలు, శాస్త్రీయ పరిజ్ఞానం, పర్యావరణ పరిపాలనా పద్దతులు, సంస్థాగత అనుభవాలను పరస్పరం పంచుకునేందుకు ఒక వేదికను అందిస్తుంది. ప్రభుత్వ రంగ విమానయాన తయారీ సంస్థ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నిన్న బెంగళూరులో 2 తేలికపాటి యుద్ధ నౌకలు యుద్ధ విమానాలు, తేజస్ ఫైనల్ ఆపరేషన్ క్లియరెన్స్ పొందిన 2 సీట్ల శిక్షణ విమానాలను భారత వైమానిక దళానికి అప్పగించింది. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. హెచ్ఏఎల్ తొలి HTT-40 ప్రాథమిక శిక్షణ విమానాన్ని కూడా భారత వైమానిక దళానికి అందించింది. రక్షణ మంత్రి ఈ విమానానికి అంకుర్ అని నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి మాట్లాడుతూ విమానయాన సాంకేతికతలో మరింత స్వయం సమృద్దిని సాధించాలని పిలుపునిచ్చారు. ఈ రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రక్షణ, పౌర విమానయాన సాంకేతికతలను స్వదేశీకరించడానికి హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చేస్తున్న ప్రయత్నాలను మంత్రి అభినందించారు.
1: मैं इस अवसर पर हिंदुस्तान एरोनॉटिक्स लिमिटेड की प्रशंसा करना चाहूंगा. आपने भारत के एरोस्पेस कैपेबिलिटी बिल्डिंग जर्नी में अपने आप को एक इम्पॉर्टेंट पिलर के रूप में स्थापित किया है. एचएल ने एयरक्राफ्ट मैन्युफैक्चरिंग, हेलीकॉप्टर डेवलपमेंट, ओवरहॉल, रिपेयर, मेंटेनेंस और एरोस्पेस इंजीनियरिंग में वैल्यूएबल कैपेबिलिटीज डेवलप. हमें एचएल को एक ऐसे ऑर्गेनाइजेशन के रूप में देखना होगा.
0: వికసిత్ భారత్ దిశగా భారతదేశ ప్రయాణానికి నిధులు సమకూర్చడం అనే అంశంపై న్యూఢిల్లీలో జరుగుతున్న సదస్సుకు నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. ఈ సదస్సులో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక కార్యదర్శులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సు కేంద్ర రాష్ట్రాల మధ్య విధానపరమైన పరస్పర సహకారంపై దృష్టి సారిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది. ఇది వికసిత్ భారత్ దిశగా దేశ అభివృద్ది ప్రయాణంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు, విధాన ప్రాధాన్యతలపై చర్చించేందుకు, విద్యాపరమైన పటిష్టతను పెంచేందుకు తోడ్పడుతుందని పేర్కొంది. ఈ సదస్సుకు అస్సాం, ఢిల్లీ, గోవా, కేరళం, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, ఒడిషా రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో నేపాల్ ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాగ్లేతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆర్థిక, ఇంధన, కనెక్టివిటీ రంగాలలో సమగ్ర సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు. నేపాల్లో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదల్లో జరిగిన ప్రాణ ఆస్తి నష్టం పట్ల డాక్టర్ జయశంకర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సెమీక్యాన్ ఇండియా 2026 ఫైర్ సైడ్ చాట్లో పాల్గొన్న వైష్ణవ్, మేధో సంపత్తిని కాపాడటం నుంచి భారతదేశంలో ఎండ్ టు ఎండ్ ఉత్పత్తులను డిజైన్ చేసేందుకు గ్లోబల్ కంపెనీలను ప్రోత్సహించడం వరకు సెమీకండక్టర్ పరిశ్రమలో నమ్మకం అత్యంత కీలకమైనదని అన్నారు. 10 ఏళ్ల కాలంలో 85,000 మంది సెమీకండక్టర్ డిజైన్ ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వాలని భారత్ లక్ష్యంగా పెట్టుకోగా కేవలం 4 సంవత్సరాలలోనే 70,000 మందికి శిక్షణ పూర్తి చేసినట్లు వైష్ణవ్ తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఇప్పుడు చిప్లను డిజైన్ చేసి టేప్అవుట్ చేస్తున్నారని మంత్రి చెప్పారు. దాదాపు 400 ఇంజనీరింగ్ కళాశాలలకు పరిశ్రమ స్థాయి ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 చిప్ డిజైన్, ముడి పదార్థాలు ఫ్యాబ్రికేషన్, అసెంబ్లీ టెస్టింగ్, మార్కింగ్ ప్యాకేజింగ్,

0: పరిశోధన, అభివృద్ది, స్టోరేజీలు అనే 6 కీలక రంగాలపై దృష్టి సారిస్తుందని మంత్రి చెప్పారు. ఈ సెమీకండక్టర్ రంగం ద్వారా 100,000కు పైగా ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
1: We are already globally competitive. अभी जितने भी 5 प्लांट में जो प्रोडक्शन चालू हुआ है वो सब के सब एक्सपोर्ट में कॉम्पिटिशन में खड़े उतर रहे हैं, क्वालिटी पर भी और कॉस्ट में भी. सो वी आर ग्लोबली कम्पेटिटिव एंड इट्स अ वेरी गुड जर्नी. सेमिकॉन 1.0 वॉज ऑल अबाउट मेकिंग द फाउंडेशन. सेमिकॉन 2.0 इज अबाउट बिल्डिंग ओवर दैट फाउंडेशन.
0: భారత్ కెనడా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిన్న న్యూఢిల్లీలో కెనడా అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రి మణిందర్ సిధుతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చర్చలను వేగవంతం చేసి వీలైనంత త్వరగా ఒప్పందాన్ని ముగించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి. సెపా ఒప్పందం వస్తు సేవల వాణిజ్యం, పెట్టుబడులు, ఇతర ఆర్థిక సహకార రంగాలలో కొత్త అవకాశాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు. సెపా ఒప్పందాన్ని త్వరగా ముగించడం ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని గణనీయంగా పెంచాలనే ఉమ్మడి లక్ష్యాన్ని సాధించవచ్చని, భారత్ కెనడా ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయవచ్చని పీయూష్ గోయల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచ వ్యాపార వాతావరణ సర్వే 2026 సంచికలో భారత్ మొదటి స్థానంలో నిలిచిందని దేశంలోని స్వీడిష్ వాణిజ్య మండలి తాజా నివేదిక వెల్లడించింది. 40కి పైగా ప్రపంచ మార్కెట్లలో వ్యాపార వాతావరణం పరంగా భారత్ మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొంది. ఈ సమాచారాన్ని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సామాజిక మాధ్యమ పోస్టులో పంచుకున్నారు. ప్రపంచ అస్థిరతల నేపథ్యంలో స్థిరత్వం, వృద్ది, వ్యాపార సౌలభ్యం విషయంలో మన దేశ వ్యాపార వాతావరణం ఒక ఉన్నత ప్రమాణాన్ని నిర్దేశిస్తోందని మంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, కేరళం, మాహే, అండమాన్ నికోబార్ దీవులు, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిషా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాలలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణ, జార్ఖండ్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, గుజరాత్, మధ్యప్రదేశ్, లక్షద్వీప్ ప్రాంతాలలో ఈరోజు ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ తెలిపింది. విదేశీ విరాళాల క్రమబద్దీకరణ సవరణ బిల్లు 2026కు సంబంధించి పార్లమెంటరీ సంయుక్త కమిటీ మొదటి సమావేశం నిన్న న్యూఢిల్లీలో జరిగింది. లోక్సభ ఎంపీ సంజయ్ జైస్వాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బిల్లులోని నిబంధనలపై హోంమంత్రిత్వ శాఖ ప్రతినిధులు కమిటీకి వివరాలు అందించారు. సమావేశం అనంతరం కమిటీ చైర్మన్ సంజయ్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ ఈ సమావేశం సంతోషకరమైన వాతావరణంలో జరిగిందని, సభ్యులు పలు అంశాలపై ప్రశ్నలు అడిగారని తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 20వ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వివిధ ప్రభుత్వ శాఖలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను పంపిణీ చేస్తారు. విమానయాన రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, కేరళం, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు ఇది మన చట్టం శీర్షికన రోడ్ సేఫ్టీ. ఈ అంశం గురించి రిటైర్డ్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ శ్రీనివాస్ బొప్పాల గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన రోడ్ సేఫ్టీ. ఈ అంశం గురించి తెలియజేయడానికి రిటైర్డ్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ శ్రీనివాస పప్పాల గారు మన ఆకాశవాణి

0: డోస్ ఇచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీనివాస్ గారు.
1: నమస్కారం.
0: ప్రస్తుత యువత ముఖ్యంగా ఈ కొత్త కొత్త బైకులను లేదంటే కొత్త కొత్త మోడల్ కార్లను ఒక రకమైన ఫ్యాషన్ కోసం తీసుకొని విపరీతమైన స్పీడ్తో నడిపించడము, ఒక్కోసారి ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా సమస్యలకు లోనవడము, యాక్సిడెంట్స్కి లోనవడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక రోడ్డు పైన వెళ్ళేటప్పుడు భద్రత మన డ్రైవింగ్ మన కోసమే కాదు, ఇతరుల భద్రత కూడా మన చేతిలో ఉంటుంది. మనం తప్పుగా డ్రైవ్ చేసినట్లయితే, ఏదైనా యాక్సిడెంట్ చేస్తే అటువైపు వాళ్ళ కుటుంబము వాళ్ళ పరిస్థితి కూడా కష్టానికి లోనవుతుంది. కాబట్టి రోడ్ సేఫ్టీ అనే అంశము, సామాజిక అంశము, ప్రతి ఒక్కరూ ప్రతి పౌరుడు బాధ్యతగా తెలుసుకొని ప్రవర్తించాల్సిన విషయం. రోడ్ సేఫ్టీకి సంబంధించి ఏ ఏ అంశాలు ఈ డ్రైవింగ్ చేసేవాళ్ళు గుర్తుపెట్టుకోవాలంటారు?
1: ముఖ్యంగా మనకు ప్రమాదాలు ఎక్కువ జరిగేది ఏంటంటే ఓవర్ స్పీడింగ్, డిస్ట్రాక్షన్, అంటే స్పీడ్లో వెళ్తున్నప్పుడు డిస్ట్రాక్ట్ కావడం, లేకుంటే డ్రంకెన్ డ్రైవింగ్, అలాగే ఫ్యాటిగ్, అంటే నిద్ర రావడం వల్ల డేంజరస్ డ్రైవింగ్, వీటి వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇందులో మనం ఇప్పుడు మీరు చెప్పినట్టు యువత దాదాపు 14 నుంచి 35-40 ఏళ్ళ మధ్యలో ఎఫెక్ట్ అయ్యే వాళ్ళే చాలా ఎక్కువ మంది, దాదాపు 60% వరకు ఈ 14 నుంచి 40 ఏళ్ళ మధ్యలోనే ఉంటారు. మరి యువతలో ఎక్కువ చూసినట్టయితే ఓవర్ స్పీడింగ్ ఉంటుంది, డ్రంకెన్ డ్రైవింగ్ ఉంటుంది, డిస్ట్రాక్టెడ్ డ్రైవింగ్ ఉంటుంది, డేంజరస్ డ్రైవింగ్, ఇవన్నీ కూడా యువతలనే కాకుండా ఇతరుల కూడా ఓవర్ స్పీడ్ వెళ్ళడం, డ్రంకెన్ డ్రైవింగ్ చేయడం, ఇవన్నీ కూడా ఉంటాయి. మనం ముఖ్యంగా చెప్పుకున్నట్టంటే ఓవర్ స్పీడ్ అనేది మరి అక్కడ ఉన్న పరిస్థితులు, ట్రాఫిక్ పరిస్థితులను బట్టి స్పీడ్. సపోజ్ హైదరాబాద్ ఉంది, మనం ట్రాఫిక్లో 30 కంటే ఎక్కువ పోలేము, కానీ ఎప్పుడైతే ఫ్రీగా రోడ్ కనబడుతుందో అప్పుడు ఒక 50-60 టచ్ కావచ్చు. అట్లే హైవేల మీద వెళ్తుంటాం, హైవేల మీద మరి 100 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ మనకు ఏదైతే చట్టం చెప్తుంది 100 వరకు వెళ్ళొచ్చు, కానీ మధ్యలో కొన్ని విలేజ్లు అవి వస్తే అక్కడ స్పీడ్ బోర్డులు ఉంటాయి, వాటిని బట్టి మనం స్పీడ్ తగ్గించుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది. అయితే ఓవర్ స్పీడ్ వెళ్ళినప్పుడు మరి ఏమవుతుంది అంటే ఆ స్పీడ్ వల్ల ఏదన్నా మనం ప్రమాదం పొంచి ఉందని గమనించి ఆపేలోపు ఆ స్టాపింగ్ డిస్టెన్స్ అనేది స్పీడ్ని బట్టి ఉంటుంది. అంటే తక్కువ స్పీడ్లో వెళ్తే స్టాపింగ్ డిస్టెన్స్ తక్కువ ఉంటుంది, ఎక్కువ స్పీడ్లో వెళ్తే ఎక్కువ ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 100 కిలోమీటర్ల వేగంతో మనం వెళ్తున్నాం, వెళ్ళినప్పుడు ఏంటంటే ఫస్ట్ మనకు ఒక ఆబ్జెక్ట్ కనబడగానే మన ఫస్ట్ రియాక్షన్ ఏమొస్తుందంటే క్లచ్ మీద కాలు పెడతాం, ఆక్సిలేటర్ మీద కాలు తీసి బ్రేక్ పైన పెడతాం. ఇది 1 to 1.5 seconds జరుగుతుంది, అంటే రియాక్షన్ టైం అంటాం దీన్ని. నార్మల్ పర్సన్కి 1 to 1.5, అదే డ్రింక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాడు, ఫ్యాటిగ్లో ఉన్నాడు, అది ఇంకా పెరుగుతుంది. ఈ 1 to 1.5 seconds వాహనం దాదాపు 40-45 meters వెళ్ళిపోతుంది 100 kilometers per gun పోయే వాహనం. అప్పుడు మనం బ్రేక్ ప్రెస్ చేస్తాం, బ్రేక్ ప్రెస్ చేయగానే సడన్గా ఆగది. ఈ బ్రేక్ ప్రెస్ చేసినాక కొంత దూరం వెళ్తాం, దాన్ని మనం బ్రేకింగ్ డిస్టెన్స్ అంటాం. ఈ బ్రేకింగ్ డిస్టెన్స్, థింకింగ్ డిస్టెన్స్, ఫస్ట్ది ఏదైతే ఉందో థింకింగ్ డిస్టెన్స్, ఇది బ్రేకింగ్ డిస్టెన్స్, మొత్తం కలిపి దాదాపు 120-130 meters దూరం అవసరం 100 kilometers వెళ్తున్న వాహనానికి. ఈ మధ్యలో మరి డిస్ట్రాక్షన్లో ఉన్నాడు లేక లేట్గా రియాక్ట్ అవ్వడం వల్ల ఏంటంటే ఫస్ట్ ఆ రియాక్షన్ డిస్టెన్స్ ఏదైతే ఎక్కడైతే యాక్ట్గా ఉన్నా కాడు అంత ముందుకెళ్తాడు. ఈ 130 meters అయితే అవసరం, అంతకంటే ముందు ఆపలేడు ఎట్ల పరిస్థితిలో. గుద్దిన తర్వాత అంత దూరం, అంత లేట్గా అయితే రియాక్ట్ అయినా అంత దూరం వెళ్తుంది. అందుకని మనం ప్రమాదాలు జరిగినప్పుడు జనరల్గా సడన్గా వచ్చిండు అంటారు, లేకుంటే గుద్దిన తర్వాత కొంత దూరం వెళ్ళిపోతుంది, ఎంత దూరం గుంజుకుపోయింది అంటారు, ఇవన్నీ కూడా మనం నార్మల్గా చెప్పుకుంటాం.
0: శ్రీనివాస్ గారు, ముఖ్యంగా రహదారులపైన హైవేలపైన స్పీడ్ లిమిట్స్ పెడుతుంటారు, అంటే ఈ లేన్లో ఉండేవాళ్ళు 80 కిలోమీటర్లు, ఈ లేన్లో ఉండేవాళ్ళు 100 కిలోమీటర్లు, ఇంత స్పీడ్ మెయింటైన్ చేయాలి, ఇక్కడ హెవీ వెహికల్స్ వెళ్ళాలి, ఇక్కడ కార్లు వెళ్ళాలి, ఇక్కడ లారీలు వెళ్ళాలి, ఇలా అని మనకు బోర్డ్స్ కనబడుతుంటాయి, వీటి ఉద్దేశం ఏంటంటారు?
1: ముఖ్యంగా మనకి ఏంటంటే లేన్ లేన్కు డిఫరెంట్ స్పీడ్స్ అనేది ఎక్స్ప్రెస్ వేల, జస్ట్ లైక్ అవర్ ఓఆర్ఆర్ ఎక్స్ప్రెస్ వేలలో ఇది ఉంటుంది. రైట్ మోస్ట్ లేన్లలో హై స్పీడ్ వెహికల్స్, లెఫ్ట్ రోడ్లలో స్లో స్పీడ్. అదే హైవేలలో కూడా మనకు సపోజ్ 2-lane రోడ్ ఉందనుకోండి, ఇటు 2-lane అటు 2-lane 4-lane రోడ్, 4-lane రోడ్లో రైట్ ఏమో మనకు ఓవర్టేకింగ్ లేన్గా ఉపయోగించుకోవాలి, అంటే స్పీడ్ వెళ్ళే వాహనాలు, లెఫ్ట్ స్లో వెళ్ళే వాహనాలు వెళ్ళాలి, కానీ మన దగ్గర అక్కడ మిక్స్గా వెళ్తుంటాయి. ఈ స్పీడ్ లిమిట్స్ కూడా మనకు ఎలా పెడతారంటే సపోజ్ ఒక జంక్షన్ ఉంది, జంక్షన్ దగ్గర మనకు జాయిన్ అవుతున్నాయి టీ జంక్షన్ లాగా, అక్కడ సైడ్ నుంచి వచ్చే వాహనాలు గుద్దే ఆస్కారం ఉంటుంది. అక్కడ మనకు 70 కిలోమీటర్ల వరకు అంటే మనిషి బ్రతికే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. అదే మనకు స్కూల్ జోన్ ఉంది, స్కూల్ జోన్లో 25 కిలోమీటర్స్ పర్ అవర్ మన రూల్స్ ప్రకారం
0: స్పీడ్ ఉండాల్సింది,
1: స్పీడ్ ఉండాలి. ఎందుకంటే సిన్నపిల్లలు

0: ఉంటారు, పాదాచారులు ఉంటారు. కాబట్టి పాదాచారులు ఏంటంటే 30 కిలోమీటర్స్ లోపల గుద్దినట్టయితే సర్వైవల్ రేటు 90 to 100% ఉంటుంది. అదే 60 కిలోమీటర్స్ పైన గుద్దినట్టయితే సర్వైవల్ రేటు 0 to 5% అంతే.
1: అంటే 60 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళి ఎవరైనా యాక్సిడెంట్ చేసినట్లయితే ఆ ఇంపాక్ట్కి బ్రతకడం అనేది కష్టం.
0: కష్టం.
1: కాబట్టి రహదారి పైన వెళ్ళేటప్పుడు, రోడ్ల పైన, సిటీలో అయితే ఎలాగో మనం తక్కువ స్పీడ్లో వెళ్తాము. మీరు అన్నట్టుగా బ్రేకింగ్ డిస్టెన్స్, మన రియాక్షన్, మన రిఫ్లెక్స్ ఎంత తొందరగా మన స్పాంటేనిటీగా చేస్తామనే దాన్ని బట్టి ఎంత దూరంలో వెళ్ళి బండి ఆగుతుందని చూస్తాం. అయితే ఒక వెహికల్కి ఇంకొక వెహికల్కి ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే కరెక్ట్ అంటారు?
0: స్పీడ్ను బట్టి మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అయితే స్పీడ్ను బట్టి డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది మనం నార్మల్గా ఏం చేయాలంటే, ముందు వాహనం ఒక ఫిక్స్డ్ ఆబ్జెక్ట్, చెట్టును కానీ లేక ఎలక్ట్రిక్ పోల్ను కానీ దాటుతున్నప్పుడు మనం కౌంట్ చేసుకోవాలి. నార్మల్గా 3 సెకండ్స్ డిస్టెన్స్ పెట్టాలి మనం. 1001, 1002, 1003 అని కౌంట్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు మనం ఆ చెట్టును కానీ ఎలక్ట్రిక్ పోల్ కానీ దాటినట్టయితే మనం తక్కువ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నట్టు, అంటే సేఫ్ డిస్టెన్స్ లేదన్నట్టు. అదే చెట్టును దాటలేదనుకోండి, మనం సేఫ్ డిస్టెన్స్లో ఉన్నట్టు. అయితే ఇది వెహికల్ సైజు పెరిగిందనుకోండి, ఇంకెక్కువ పెంచాల్సిన పరిస్థితి ఉంటుంది. అట్లే చినుకులు పడుతున్నాయి, రోడ్ కండిషన్ వెట్టుంది, ఇంకా ఎక్కువ పెంచాల్సి ఉంటుంది. అంటే 1003 కాకుండా 1004, 1005 ఇంకా బిగ్గర్ సైజు ఉందనుకోండి వెహికల్, ఇంకా పెంచాల్సి ఉంటుంది సైజును బట్టి. అదే కాకుండా టెక్నాలజీ చాలా వచ్చింది. ఇప్పుడు కొన్ని XUV700 ఉంది, అది మనం దగ్గరికి వెళ్తేనే మనకు అలర్ట్ చేస్తుంది మీరు సేఫ్ డిస్టెన్స్లో లేరు అని. వెహికల్ కూడా ఆటోమేటిక్గా స్లో అవుతుంది. ఇవన్నీ వార్నింగ్, లేని డిపార్చర్ వార్నింగ్ అంటే లేని తప్పిపోతుంది అని.
1: మెషిన్ మనకు ఎంత సహకరించినా మన మేధస్సుని ఆధారం చేసుకొని డ్రైవ్ చేయడం అనేది ఉత్తమం.
0: ఉత్తమం.
1: శ్రీనివాస్ గారు, మనం రోడ్ మీద వెళ్ళేటప్పుడు హైవేలో ముఖ్యంగా మీరు అన్నట్టుగా యువత ఆ ప్లెయిన్ రోడ్డు ఏ ట్రాఫిక్ కనబడే సరికల్లా స్పీడ్గా వెళ్ళడం చూస్తుంటారు. మనకు అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, అలాగే రంబుల్స్ అనే చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్ లాగా ఉంటాయి, వీటి ఉద్దేశం ఏంటంటారు?
0: యాక్చువల్లీ ఏంటంటే అదే, ఇప్పుడు మనకు ఒక విలేజ్ వస్తుంది, అక్కడ పదాచారులు కానీ లేక ఇంకేమన్నా మీరు అన్నట్టు యానిమల్స్ కానీ ఏదైనా దాటే పరిస్థితి అనుకోండి, ఇవన్నీ రంబుల్ స్ట్రిప్స్ కానీ స్పీడ్ బ్రేకర్స్ కానీ పెడతారు. కానీ స్పీడ్ బ్రేకర్స్, రంబుల్ స్ట్రిప్స్ అనేది హైవే మీద నాట్ సజెస్టబుల్. రంబుల్ స్ట్రిప్స్ ఆఫ్ కోర్స్ కొంతవరకు, కానీ అక్కడక్కడ రంబుల్ స్ట్రిప్స్ బదులు మనకు చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్లే కనబడతాయి, అవి డేంజరస్. మళ్ళీ కొన్నిసార్లు ఏంటంటే ఈ స్పీడ్ బ్రేకర్స్ వేసేసి దాని మీద అట్లీస్ట్ వైట్ మార్కింగ్ కానీ ఏది ఉండదు, స్పీడ్గా వచ్చి దాన్ని ఎగిరి కంట్రోల్ తప్పిన ప్రమాదాలు జరిగే సంఘటనలు కూడా ఉన్నాయి. అందుకని రంబుల్ స్ట్రిప్స్ అనేది కొంతవరకు, అంటే 5 mm 10 mm అంటే టెక్నికల్గా దానికి R&B ఇంజనీర్స్కి ఐడియా ఉంటుంది, ఆ టెక్నికల్ స్పెసిఫికేషన్ ప్రకారమే పెట్టాలి. ఎక్కువ పెట్టినట్టయితే మనకు వెహికల్ కూడా
1: డ్యామేజ్
0: అయి ఉంటుంది. మళ్ళీ ఆ పెట్టేది కూడా విధానం ఏంటంటే, ఫస్ట్ ఒక 2, తర్వాత కొంత దూరంలో 4, తర్వాత ఫైనల్గా అంటే స్లోగా
1: స్పీడ్
0: కట్ డౌన్ చేయడానికి అలర్ట్ చేసేటట్లుంటే.
1: చాలా మంది డ్రైవింగ్ చేస్తుంటారు శ్రీనివాస్ గారు, రోడ్డు పైన కనబడే రకరకాల సిగ్నల్స్ బోర్డ్స్ పెడుతుంటారు, రేడియం స్టిక్కరింగ్, ఇక్కడ మలుపు ఉందను, లేదంటే స్టీప్ ఉందను, డౌన్ ఉందను, రంబుల్ స్ట్రిప్స్ అహెడ్ అను, లేదంటే టర్నింగ్ ఉందను, యాక్సిడెంట్ ప్రోన్ జోన్ అను. వీటికి సంబంధించిన బేసిక్ పరిజ్ఞానం ప్రతి ఒక్క డ్రైవర్ తెలుసుకోవడం ఎంతవరకు అవసరం అంటారు?
0: ప్రతి ఒక్కరికి అవసరం. US లో టెస్ట్కి వెళ్ళినట్టయితే రోడ్ సైన్స్లో 100% మార్క్స్ రావాలి, అంటే సైన్స్ అన్నీ తెలిసి ఉండాలి. రూల్స్లో మనకు 3-4 మార్కులు తక్కువ వచ్చినా పాస్ చేస్తారు, కానీ రోడ్ సైన్స్ మాత్రం 100% రావాలి. అందుకని రోడ్ సైన్స్ అనేది ఏంటంటే మనకు కాషనరీ సైన్స్, మ్యాండటరీ సైన్స్, ఇన్ఫర్మేటరీ సైన్స్ 3 రకాలు ఉంటాయి. కాషనరీ ఏంటంటే మనకు కాషన్ చేస్తుంటుంది, లెఫ్ట్ టర్న్ ఉన్నది, రైట్ టర్న్ ఉన్నది,
1: జాగ్రత్త పడాలి,
0: యూ టర్న్ ఉన్నది, ఇదన్నీ కాషన్ చేస్తుంటుంది. అట్లే మ్యాండటరీ సైన్ అంటే కంపల్సరీ పాటించాలి, స్టాప్ సైన్ అని ఉంటుంది. అంటే మనకు అది జనరల్గా కాషనరీ సైన్స్ అన్ని ట్రయాంగిల్లో ఉంటాయి, మ్యాండటరీ సైన్స్ అన్ని సర్కిల్లో ఉంటాయి,
1: కంపల్సరీ పాటించాల్సింది.
0: అయితే ఇప్పుడు 50 అని ఉంటుంది సర్కిల్లో,
1: 50 కిలోమీటర్స్
0: స్పీడ్లో పుట్టు వెళ్ళాలి. అట్లే స్టాప్ సైన్ అనేది ఏంటంటే ఆక్టాగన్ షేప్లో ఉంటుంది, అదొకటి సర్కిల్లో ఉండదు. ఇంకొకటి గివ్ వే, అంటే మా మెయిన్ రోడ్కి ఎక్కేముంది సైడ్ రోడ్ నుంచి, సైడ్ రోడ్ సైడ్ ఉంటుంది ఇన్వర్టెడ్ ట్రయాంగిల్. ఆ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ ఏంటంటే ఉద్దేశం ముంగటున్న వాహనాలకు వేయమని, ఆ వెళ్ళిన తర్వాత మనం వెళ్ళాలి. అట్లా ఈ 2 సైన్లు డిఫరెంట్ సర్కిల్గా ఉండయి.
1: ముందు వెనక చూసుకొని జాగ్రత్తగా మెయిన్ రోడ్లకు ఎక్కమని
0: చెప్పండి, ఈ వే అనేది. అట్లే ఇన్ఫర్మేటరీ సైన్స్ అంటే డెస్టినేషన్ బోర్డ్, అంటే ఈ
1: ఎన్ని కిలోమీటర్ల
0: దూరం ఉన్నది, ముందట కాఫెటేరియా ఉన్నది, హోటల్ ఉన్నది, హాస్పిటల్ ఉన్నది, ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఉంది, ఇవన్నీ కూడా బ్లూ అండ్ వైట్లో ఉంటాయి ఇన్ఫర్మేటరీ సైన్స్.
1: ముఖ్యంగా ఒక డ్రైవర్ తను డ్రైవింగ్ చేసేటప్పుడు కారు కానీ బైక్ కానీ తను బయలుదేరే ముందు తీసుకోవాల్సిన, పాటించవలసిన అతి ముఖ్యమైన అంశాలు ఏంటి?
0: ముఖ్యంగా డ్రైవర్సే

0: కాకుండా పాదచారులకు కూడా తెలియాల్సిన ఏంటంటే, మోటార్ వెహికల్ డ్రైవింగ్ రెగ్యులేషన్స్ 2017 అనేది ఉన్నాయి. మనకు 40 రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ 40 రెగ్యులేషన్స్లో ఇవన్నీ కూడా, అంటే డ్రైవర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, యూ టర్న్ దగ్గర ఎట్లా వెళ్ళాలి, రైట్ టర్న్ లెఫ్ట్ టర్న్ ఎలా వెళ్ళాలి, స్కూల్ జోన్లలో ఎలా వెళ్ళాలి, రూల్ 40 ఏముంటుందంటే, కొన్ని సెక్షన్స్ గురించి మనకు తెలియాలి. అంటే ఆ సెక్షన్స్ ఏంది, ఆ సెక్షన్స్ వయలేట్ చేస్తే మనకు ఫైన్లు ఏందనేది కొన్ని సెక్షన్లు కూడా తెలియాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డ్రింక్ అండ్ డ్రైవింగ్ ఉంది, సెక్షన్ 185, ఎంత లిమిట్లో ఉండాలి మనం, ఆ లిమిట్ దాటి డ్రైవింగ్ చేసినట్టయితే ఎలాంటి శిక్షలు ఉంటాయనేది ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ అందరికి తెలియాలి. అయితే మరి వాహనాలలో టూ వీలర్స్ వాళ్ళు ఫస్ట్ ఏంటంటే హెల్మెట్ ధరించాలి. బండి స్టార్ట్ చేయకముందే హెల్మెట్ ధరించాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, మిస్సెస్ కైనెటిక్ హోండా బయటకు తీసి కూర్చొని ఇట్లా తిప్పింది, సైడ్ స్టాండ్ తీయడం మర్చిపోయి స్టాండ్ కింద తాకి పడిపోయింది. హెల్మెట్ పెట్టుకోవడం ఉండడం వల్ల మరి ఏం దెబ్బ తాకుండా ప్రమాదం జరగలేదు. మనం ఏమనుకుంటామంటే గింత దగ్గరే కదా హెల్మెట్ అవసరం లేదు కదా అని పెట్టుకోము. అందుకని హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాతనే మనం బయలుదేరాలి. అట్లే ఫోర్ వీలర్ ఉంది, ఫోర్ వీలర్లో సీట్ బెల్ట్ ఎంత ఇంపార్టెంట్ అంటే, మనం ఆ వాహనంలో కూర్చున్నప్పుడు మనం కార్ అయితే ఎంత వేగంతో వెళ్తే అంత మనకు ఎనర్జీ మనలో ఉంటుంది అన్నట్టు. అంటే కార్తో పాటు ఎనర్జీ అంటే హాఫ్ ఎం వి స్క్వేర్ ఈక్వేషన్. మనం స్పీడ్ 2 పెంచినట్టయితే వెలాసిటీ స్క్వేర్ 4 రెట్ల ఎనర్జీ పెరుగుతుంది. అంత డిస్ట్రక్షన్ అవుతుంది అన్నట్టు. స్పీడ్ ఎంత ఎక్కువ అయితే అంత డిస్ట్రక్షన్ ఉంటుంది. కాబట్టి సీట్ బెల్ట్ అందరూ ధరించాలి. ఒక్కరు ధరించకుండా ఆ ఒక్కరు మొత్తం మిగతా వాళ్ళకు కూడా డ్యామేజ్ చేస్తాడు. ఆయన ఎగిరి అంటే అందులో ఎటు సైడ్ ఏ డైరెక్షన్ అన్కంట్రోల్ డైరెక్షన్లో వెళ్తుంటారు ఆ ఎనర్జీ తోటి. ఆయన తల ఇళ్ళకి తగలడం, ఆయన తల కార్ బాడీకి తగలడం, ఆయనకి ఇంజురీ అవుతుంటే ఇతరులకు కూడా ఇంజురీ జరుగుతుంటాయి. ఇవన్నీ కాకుండా బండి కండిషన్, అంటే వాహనం సరిగా ఉందా లేదా, టైర్లలో ఎయిర్ ఉందా లేదా, ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత డ్రైవర్పై ఉన్నది.
1: కాబట్టి వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు ముందు వెహికల్ కండిషన్లో ఉందా లేదా చూసుకొని దానికి నియమానుసారంగా సర్వీసింగ్ చేయించడం కానీ, ఆయిల్ మార్పించడం కానీ, వైపర్స్, బ్రేక్ లైనర్స్ ఇవన్నీ చూసుకోవడం ఒక ఎత్తు అయితే, తను డ్రైవ్ చేసేటప్పుడు కూడా అప్రమత్తతో ఉండి తన వల్ల ఎదుటి వాళ్ళ వల్ల తనకు కూడా నష్టం జరగకుండా ఉండేటట్టుగా మీరు చెప్పిన ఈ సూత్రాలన్నీ పాటించినట్లయితే రోడ్ సేఫ్టీలో ప్రయాణం ఆహ్లాదంగా సురక్షితంగా ఉంటుంది. చాలా మంచి విషయాలు తెలియజేశారు శ్రీనివాస్ గారు. నమస్కారం.
0: థ్యాంక్ యూ.
2: ఇది మన చట్టం.

ఇంతవరకు మీరు ఇది మన చట్టం శీర్షికన రోడ్ సేఫ్టీ ఈ అంశం గురించి రిటైర్డ్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ శ్రీనివాస్ బొప్పాల గారితో పరిచయ కార్యక్రమం మొదటి భాగం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

రైట్, జనరంజని కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మీరు వినాలి అనుకుంటున్న పాటల వివరాలని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయవచ్చు 0402324082 నెంబర్కి. మీరు మీ ప్లేసు, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి, మీరు ఏ పాట వినాలి అనుకుంటున్నారో ఆ పాటల డీటెయిల్స్ మాకు వాట్సాప్ చేయండి. వీరా కనకరావు పార్వతి కృష్ణా జిల్లా పెడన నుంచి మనకి మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ జనరంజని, గుడ్ మార్నింగ్ అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, అబేద ఆయేషా, థ్యాంక్ యూ సార్, వెల్కమ్ సార్. భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కొండ యాదగిరి, శాంత, అబి, హాసిని, వైష్ణవ్, నితిన్. రంగారెడ్డి జిల్లా కడతాల్ నుంచి కానుగుల గోపాల్, అలాగే కీసర ఔటర్ రింగ్ రోడ్ నుంచి బబ్బూరి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, శతాబ్, ప్రియా, సౌందర్య ఉన్నారు ఈ మెసేజ్లో. రైట్, మీ అందరి కోసం ఎస్పీ బాలు, జిక్కి అండ్ ఎస్పీ శైలజ పాడిన ఈ సూపర్ హిట్ ట్రాక్.

జికి గారు, ఎస్పీ బాలు గారు, అలాగే ఎస్పీ శైలజ గారు కలిసి ఆలపించిన పాట మనం విన్నాము. ఈ పాటలో సిల్క్ స్మిత గారు అలా కనిపించి వెళ్ళిపోతారనమాట. ఆదిత్య 369 సినిమా నుంచి సంగీత శ్రీనివాస్ గారి డైరెక్షన్లో. రైట్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. జనరంజని వింటున్నారు. ఈ ప్రోగ్రాంలో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ డీటెయిల్స్ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయొచ్చు. మా నెంబర్ 0402324082. నరసింహరావు గారు, సంహిత, హర్షిణి, దీక్షిత, వర్ధిని, శుభోదయం వివిధ భారతి, శుభోదయం అండి. ఖైరతాబాద్ ఆనంద్ నగర్ కాలనీ నుంచి మెసేజ్ చేస్తున్నారు. మిరియాల తిరుమలయ్య ఆండాలు, చంద్రశేఖర్, శ్రీకాంత్, గుడ్ మార్నింగ్ జనరంజిని అంటూ మెసేజ్ చేశారు. బట్ వాళ్ళ ప్లేస్ ఎక్కడి నుంచి మెసేజ్ చేస్తున్నారో మెన్షన్ చేయలేదు. నల్గొండ జిల్లా సంగారెడ్డి నుంచి, నల్గొండ సంగారెడ్డి నుంచి లక్ష్మీ గారు మెసేజ్ చేస్తున్నారు. నమస్తే లక్ష్మీ గారు, ఒక మంచి పాటని మా అందరి కోసం ప్లే చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. తప్పకుండా మీ అందరి కోసం మంచి పాటలు ప్లే చేస్తామండి. రఘునాథ్పూర్ గ్రామం నుంచి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, అలాగే వెంకన్న ఉన్నారు ఈ మెసేజ్లో. రంగారెడ్డి జిల్లా గోపికానగర్ నుంచి శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్ కూడా మనకు నమస్తే అంటూ మెసేజ్ చేశారు. నమస్తే అండి. మీకోసం ఎస్పీ బాలు, ఎస్ జానకి పాడిన ఈ పాట.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM జనరంజని వింటున్నారు. రైట్, ఈ ప్రోగ్రాంలో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ డీటెయిల్స్ ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయొచ్చు. 0402324082 వాడవాడరా. గణేష్లు కొలువైన టైం కదా, సో అందరూ హ్యాపీగా అన్నదానాలు, ఫ్యామిలీస్ అందరం కూడా సాయంత్రం పూట అలా వచ్చి గణేష్ దగ్గర పిచ్చాపాటిగా కాసేపు కలుసుకునే టైం అనేది ఎక్కువగా దొరికే టైం అనమాట ఇది కదా. సో అంటే బిజీ బిజీ లైఫ్లో ఈ గణేష్ ఫెస్టివల్ అనేది మన వీధిలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక చోటుకు తీసుకొచ్చి అందరితో పలకరించి అందరం హ్యాపీగా కాసేపు మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్తుతించుకుని ఆ తర్వాత కష్ట సుఖాలన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. మీ అబ్బాయి ఏం చేస్తారు, మీ పాప ఏం చేస్తుంది, అంతా ఓకేనా, ఇలాంటివన్నీ కూడా మనం షేర్ చేసుకునే టైం అనమాట కదా. అండ్ స్పెషల్గా ప్రసాదాలు, గణేష్ ఉత్సవాలు అంటే గుర్తుకొచ్చేవి ప్రసాదాలు అనమాట. సో పులిహోర, దద్దోజనము, సేమియా పాయసము, శనగలు ఇవన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటాయి. రైట్, వినాయక పండుగ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నట్టున్నారు అందరు కూడా. చాలామంది మెసేజ్లు పంపించారు. శీల వెంకటేష్, సుగుణ, రామ్ ప్రసాద్, రామ్ చరణ్, అలాగే చోడవరపు, నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మి, శశాంక్, గాయత్రి, విస్తృత, మహత్యతి, సాయి, మాన్విత, సంహృత, గీతానగర్ హైదరాబాద్ నుంచి, అలాగే యాదమ్మ, దేవునూరి వీరయ్య యాదమ్మ గారు కూడా మనకు మెసేజ్ చేశారు. అలాగే సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ హైదరాబాద్ నుంచి. రైట్, మీ అందరి కోసం ఎస్పీ బాలు, ఎస్ జానకి పాడిన ఈ సూపర్ హిట్ ట్రాక్.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ప్రేమ యుద్ధం సినిమా నుంచి ఎస్పి బాలు అలాగే ఎస్ జానకి కలిసి ఆలపించిన పాట మనం విన్నాం. రైట్, జనరంజన్ వింటున్నారు హైదరాబాద్ వనస్థలీపురం నుంచి. దోర్నాల బాలాజీ, రేణుక, బద్రి, హరిణి, లోకేష్, సాయి, కృప మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ అంటూ, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, జనరంజనిలో పుట్టపాక నుండి భవానీ వెంకట్ మాస్టర్, మిథున్, మహాదేవ్, శుభోదయం అంటూ వాళ్ళు మెసేజ్ చేశారు. అలాగే హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక, బాలు, వినయ్ కుమార్. రామలింగేశ్వర కాలనీ నుంచి మానస, మాధురి, మహాలక్ష్మి, మాధవి, మీ అందరి కోసం ఎస్పి బాలు, ఎస్పి శైలజ పాడిన ఈ సూపర్ హిట్ ట్రాక్.
5: రాయి.
6: ఏం రాయాలి?
5: లెటర్.
6: ఎవరికి?
5: నీకు.
6: నాకా?
5: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
6: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
5: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
6: ఐ లైక్ ఇట్. చెప్పు.
5: నా ప్రియా, ప్రేమతో నీకు
6: నీకు
5: నే
6: రాసే
5: నేను రాసే
6: ఉత్తరం.
5: ఉత్తరం లెటర్ లెక్క కాదు, ఉత్తరమే అని రా. చదువు.
7: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
5: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రీతమా అని మార్చుకో. ప్రీతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
7: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే.
5: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
7: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
5: అదే
7: తొలి కలల కవితలే మాట మాటలో.
5: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమి కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి, మాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ.

నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా చోక నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8:15 దాటి 30 సెకండ్లు. రైట్, జనరంజని కార్యక్రమానికి పునఃస్వాగతం. జనరంజని కార్యక్రమంలో మీరు వినబోయే నెక్స్ట్ సాంగ్ నేటి భారతం చిత్రానికి ఎస్ జానకి గారు ఆలపించిన పాట. ఈ పాటని కోరిన వారు విలాసాగర్ విలేజ్ బోయిన్పల్లి మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి శ్రోతలు గంగాధర్ శ్రీనివాస్.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. జనరంజని కార్యక్రమంలో మీరు వినబోతున్న తదుపరి పాట పల్నాటి సింహం చిత్రానికి ఎస్పి బాలు, పి సుశీల ఆలపించిన పాట. ఈ పాటను కోరిన వారు బొమ్మినేని లక్ష్మీనారాయణ, అమ్మనుగుర్తి విలేజ్, కరీంనగర్ జిల్లా నుంచి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. 8:25:52 ఎగ్జాక్ట్ గా రైట్. జనరంజన్లో శ్రోతలు లేఖలు అలాగే ఈమెయిల్ ద్వారా కోరిన పాటలు వింటున్నారు. నెక్స్ట్ మీరు వినబోతున్న పాట జాపా భూమేశ్వర్ గారు రిక్వెస్ట్ చేశారు. వెల్దుర్తి జగిత్యాల డిస్టిక్ నుంచి, రాధాగోపురం సినిమా నుంచి ఎస్పి బాలు అలాగే సునీత పాడిన ఈ పాటని.
2: చందమామ లాంటి మోము, నువ్వు పువ్వు లాంటి ముక్కు, దొండపండు లాంటి పెదవి, కలుపు పూల వంటి కళ్ళు, జామ పండు లాంటి బుగ్గ, బెల్లం ముక్క లాంటి గడ్డం, వలపు శంఖమంటి కంఠం, ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో యవ్వనాల నవనిధులు కవ్వించి ఊరించి చంపేవన్నీ ముందు వైపునే ఉంటే నువ్వొక్కదానివి వెనకనెందుకున్నావే జడా?
3: ఆ బుగ్గలు సాగదీస్తావు, ముక్కుని పిండుతావు, పెదవులు చుర్రుకుంటావు, గడ్డాన్ని కొరుకుతావు, ముద్దులు గుత్తులు గిచ్చుళ్ళు నొక్కుళ్ళు అదేమిటంటే ఆరళ్ళు గీరళ్ళు, శృంగారం పేరుతో కింగిరాలు తిప్పుతావని.

0: అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది, అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి, లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
5: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. 8:31:32 ఎగ్జాక్ట్ గా జనరంజన్ వింటున్నారు. జనరంజన్ లో మీరు వినబోతున్న నెక్స్ట్ సాంగ్ చిరంజీవి గారు నటించిన సినిమా, చిరంజీవి మాధవి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఖైదీ నుంచి SP బాలు, పి సుశీల ఆలపించిన పాట. ఈ పాటను రిక్వెస్ట్ చేసిన శ్రోతలు ఎస్ భిక్షపతి, సాయిబాబా కాలనీ మేడ్చల్ నుంచి. స్టే ట్యూన్డ్.

దేవదాస్ మళ్ళీ పుట్టాడు. ఈ చిత్రం నుంచి వి రామకృష్ణ, పి సుశీల ఆలపించిన పాట విన్నారు. ఈ పాటని కోరినవారు ఎల్లందు భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ నుంచి భరత్లాల్ పరదేశి. జనరంజని కార్యక్రమం వింటున్నారు. శ్రోతలు లేఖలు అలాగే ఈమెయిల్ ద్వారా కోరిన పాటలు వింటున్నారు. నెక్స్ట్ మీరు వినబోతున్న పాట పోకిరి రాజా చిత్రానికి ఎస్పి బాలు, కేఎస్ చిత్ర ఆలపించిన పాట. ఈ పాటను కోరినవారు వరంగల్ జిల్లా కరీమాబాద్ నుంచి గుణ రవి.

పోకిరి రాజా సినిమా నుంచి పాట విన్నారు. ఎస్పి బాలు అలాగే ఎస్పి శైలజ కేఎస్ చిత్ర కలిసి ఆలపించిన పాట విన్నారు. రైట్, జనరంజన్ వింటున్నారు. జనరంజన్లో మీరు వినబోతున్న నెక్స్ట్ సాంగ్ ప్రగతి నగర్ లక్ష్మీదేవిపల్లి మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మారిపోయిన శ్రీనివాసరావు గారు అడిగిన పాట. స్వయం కృషి సినిమాకి ఎస్పి బాలు అలాగే ఎస్ జానకి ఆలపించిన ఈ సూపర్ హిట్ ట్రాక్.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. 8:53:39 ఎగ్జాక్ట్ గా జనరంజని కార్యక్రమంలో శ్రోతలు లేఖలు అలాగే ఈమెయిల్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటున్నారు. నెక్స్ట్ మీరు వినబోతున్న సాంగ్ నరసింహాచారి గారు రిక్వెస్ట్ చేశారు అసెంబ్లీ రౌడీ చిత్రానికి. ఈ పాటని ఆలపించిన వారు కేజే యేసుదాసు అలాగే చిత్ర గారు. అలాగే నరసింహాచారి గారు రాజీవ్ గృహకల్ప సూరారం హైదరాబాద్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ పాటని.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
1: చిక్కుకున్నాడు.
2: యూపీఐ పిన్ ఎంట్రింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
5: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
4: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10 గంటలు. మరి కాసేపట్లో తెలుగులో వార్తల ముఖ్యాంశాలు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు, వార్తల ముఖ్యాంశాలు వింటారు.
2: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 20వ రోజ్గార్ మేళాలో భాగంగా ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎంపికైన 51,000కు పైగా యువతకు నియామక పత్రాలు అందజేసి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో జరగనుంది. జెన్జీ యువత ధర్మంపై ఆసక్తి చూపడం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషకరమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఉజ్జయినిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మన ఆధ్యాత్మిక వారసత్వాన్ని కొనసాగించడం ద్వారానే భారత్ విశ్వగురువుగా ఎదుగుతుందని అన్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఇవాళ సాయంత్రం కీలక ఘట్టానికి చేరుకోనున్నాయి. ఉదయం మోహిని అవతారంలో మలయప్ప స్వామిని ఊరేగించనున్నారు. తిరుమలలో సాయంత్రం గరుడ సేవ నిర్వహించనున్నారు. నేటి నుంచి 2026 ఆసియా క్రీడలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. జపాన్లోని ఐచి నగోయాలో వచ్చే నెల 4 వరకు జరిగే ఈ క్రీడల్లో భారత్ నుంచి 503 మంది అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. ఎల్నినో కరువు పరిస్థితుల నేపథ్యంలో 20,000 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట శాసనసభ కోరింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. రాష్ట్రంలోని 19 జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితి నెలకొందని పేర్కొంది. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ప్రసాదాల తయారీ నిబంధనల్లో దేవాదాయ శాఖ మార్పులు చేసింది. ప్రసాదాలను ప్రైవేటు వ్యక్తులు, క్యాటరింగ్ సంస్థలతో తయారు చేయించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఆలయ అధికారుల సమక్షంలోనే తయారు చేయించాలని పేర్కొంది. జపాన్లో తెలంగాణ యువతకు నైపుణ్య ఆధారిత ఉపాధి అవకాశాలను కల్పించేందుకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ కీలక ముందడుగు వేసింది. జపాన్కు చెందిన పోగ్లీ కంపెనీ లిమిటెడ్తో మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షంలో జరిగిన అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి 11 గంటలకు వింటారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. రైట్, 10:33 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. అండ్

ఈఆర్లో అంటే ఈ ఎవర్గ్రీన్ హిట్స్లో మనం ఇవాళ ప్లే చేసుకుంటున్నాం 1995 నుంచి 2005 ఈ డికేడ్లో ఈ 10 ఇయర్స్లో వచ్చిన సూపర్ హిట్ ఎవర్గ్రీన్ సాంగ్స్ని మనం ప్లే చేసుకుందాం. ఈ 10 ఇయర్స్లో వచ్చిన పాటల్ని మీరు వినాలి అనుకుంటే, అంటే ఈ టైం బౌండ్లో మీకు నచ్చిన పాటల్ని వినాలి అనుకుంటే హ్యాపీగా నాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయొచ్చు 0402324082. అండ్ ఈ పాటలతో పాటు గణేష్ నవరాత్రులు నడుస్తున్నాయి కదా, సో గణేష్ నవరాత్రులు అనగానే మీకు గుర్తుకొచ్చే మెమరీస్ ఏంటి, మీకు బాగా గుర్తుండిపోయే ఇన్సిడెంట్ ఏదైనా ఉన్నా కూడా నాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి హ్యాపీగా, అవన్నీ కూడా మన శ్రోతలతో పంచుకుందాం. రైట్, నాకు గుర్తుకొచ్చే సిచ్యువేషన్ అంటే గణేష్ నవరాత్రులు అంటే నాకు గుర్తుకొచ్చేవి ఆల్రెడీ నేను ఇంతకుముందు జనరంజన్లో కూడా ఒకసారి మెన్షన్ చేశాను, అండ్ మళ్ళీ ఇంకొకసారి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటా. బట్ దానికన్నా ముందు ఒక అదిరిపోయే పాటతో స్టార్ట్ చేద్దాం ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్. 1997 ఆ టైంలో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్, ఎస్పీ బాలు గారు అండ్ చిత్ర గారి కాంబినేషన్లో వచ్చిన పాట మీకోసం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM, 10:14:14 ఎగ్జాక్ట్ గా ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. మనము అన్నయ్య సినిమా నుంచి ఎస్పి బాలు గారు, చిత్ర అండ్ ఎస్పి చరణ్ పాడిన పాట, మణి శర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చిన పాట, 2000 లో వచ్చింది సినిమా. రైట్, ఇవాళ మనం ప్లే చేసుకుంటున్నాం 1995 నుంచి 2005, ఈ 10 ఇయర్స్ ఈ టైం బోర్డ్లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ ప్లే చేసుకుంటున్నాం. అలాగే మీరు నాతో షేర్ చేసుకోవచ్చు, గణేష్ నవరాత్రులు నడుస్తున్నాయి కదా, గణేష్ నవరాత్రులు నానగానే మీకు గుర్తుకొచ్చే ఇన్సిడెంట్, మీకు గుర్తుకొచ్చే మెమరీస్ కూడా నాతో షేర్ చేసుకోవచ్చు. తెలుసుగా మా నెంబర్ 0402324082. అండ్ ఈ టైం బోర్డ్లో వచ్చిన ఇంకొక అదిరిపోయే పాట మీకోసం వచ్చేస్తుంది, స్టే ట్యూన్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM, 10:25:32 ఎగ్జాక్ట్ గా. రైట్, ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎస్పి బాలు అండ్ చిత్ర పాడిన పాట, ఎంఎం కిరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన పెళ్లి సుందరి సినిమా నుంచి మనం విన్నాము. మనం ఇవాళ 1995 నుంచి 2005 ఈ టైం బౌండ్లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ ప్లే చేసుకుంటున్నాం ఎవర్ గ్రీన్ హిట్స్గా. అయితే ఈ టైం బౌండ్లో ఏదైనా పాట మీరు వినాలి అనుకుంటే హ్యాపీగా నాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయొచ్చు 0402324085 నెంబర్కి. ఆల్రెడీ కొన్ని మెసేజ్లు నా చూద్దాం. రంగారెడ్డి జిల్లా బండి రావిరాల విలేజ్ నుంచి లక్ష్మి, వరలక్ష్మి, విజయలక్ష్మి, జయలక్ష్మి, బంగారలక్ష్మి, రాములు గౌడ్, రాములమ్మ మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ జనరంజని అంటూ, జనరంజని అయిపోయిందండి, ఎవర్ గ్రీన్ హిట్స్కి వచ్చేసాం. రైట్, రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుంచి గుడ్ మార్నింగ్ హైదరాబాద్ అంటూ మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ అండి, ఎవర్ గ్రీన్ హిట్స్కి వెల్కమ్. వెల్కమ్ అండి. ఎవరు మెసేజ్ చేశారు అంటే నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి అజీజ్ బాయ్, నయూముద్దీన్, మార్టిన్ షేక్, చాంద్, ఫరూక్, సయ్యద్, కలీం, ముబీన్ భాయ్, ఎండి యాసిన్, ముసా, కరీం షేక్, సలీం, నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి. రైట్, అయితే మీరు సాంగ్స్తో పాటుగా గణేష్ నవరాత్రులు నడుస్తున్నాయి కదా, గణేష్ నవరాత్రులు అనగానే మీకు గుర్తుకొచ్చే మెమరీస్ ఏంటి? చైల్డ్హుడ్ మెమరీస్ చాలా ఉంటాయి. అప్పుడు ఇప్పుడు గణేష్ ఉత్సవాలలో చాలా డిఫరెన్స్ మనం చూస్తున్నాం. సో ఇలాంటి వేరియేషన్స్ మీరు అబ్జర్వేషన్ అయ్యి చాలా విషయాలు గణేష్ ఉత్సవాల గురించి మీరు నాతో షేర్ చేసుకోవచ్చు వాట్సాప్ ద్వారా 0402324085 నెంబర్కి. అయితే ఈ టైం బౌండ్లో వచ్చిన ఇంకొక అదృపై పాట నేను మీకోసం ప్లే చేస్తున్నాను. రమణ గోగుల గారి మ్యూజిక్ కంపోజిషన్లో ఆయనే పాడిన పాట. స్టే ట్యూన్.

Why doesn't she just love me? అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. 10:30 7:35 ఎగ్జాక్ట్ గా ఎవర్ గ్రీన్ హిట్స్ షో వింటున్నారు. ఇవాళ మనము 95 నుంచి 2005 ఈ టైం బౌండ్ లో, ఈ 10 ఇయర్స్ టైం బౌండ్ లో వచ్చిన సూపర్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుంటున్నాం. నార్మల్ గా గణేష్ చతుర్థి, గణేష్ నవరాత్రుడు అనగానే మనందరికీ ఈవినింగ్ టైం హ్యాపీగా ఫ్యామిలీస్, మన స్ట్రీట్ లో ఉన్న వాళ్ళందరం కూడా గణేష్ దగ్గరికి వచ్చి పిల్లలతో ఆడుకోవడం, మైక్ సీట్ దగ్గర పాటలు పాడటము, అప్పట్లో నాటకాలు కూడా వేసేవాళ్ళు, చిన్నగా సినిమా పాటలకి డ్యాన్స్ కూడా వేసేవాళ్ళం కదా. అలాగే ప్రసాదాలు, పూజ ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు ప్రసాదాలు పెడతారా, పులిహోర, దద్దోజనము, సేమియా పాయసము, ఉండ్రాళ్ళు.

ఇవన్నీ ఎప్పుడు తింటామా? అయితే కొన్నిసార్లు రెండు సార్లు అంటే ఒక పూజ కాక రెండు పూజలు కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అలా ఆ రెండు పూజలు ఎప్పుడైపోతాయి, ఆ రెండు పూజల ప్రసాదాలు ఎప్పుడు వస్తాయని కూడా నేను వెయిట్ చేసేవాను అనమాట. మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఉన్నాయా అయితే హ్యాపీగా నాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయొచ్చు 0402324082 నెంబర్కి. రైట్, ఇంకొక అదిరిపోయే పాట మనం ప్లే చేసుకుందాము. ఇంతకుముందు మీరు విన్న పాట ఆజాద్ సినిమా నుంచి సుఖ్వీందర్ సింగ్ అండ్ చిత్ర గారు పాడిన పాట, మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్లో ఈ టైం బౌండ్లో వచ్చిన పాటనే. అండ్ ఇదే టైం బౌండ్లో వచ్చిన ఇంకొక అదిరిపోయే పాట ఎస్పి బాలు గారు అండ్ చిత్ర గారు, ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన ఇంకొక పాటని మీకోసం ప్లే చేసిన స్టే ట్యూన్.

0: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
5: 10:45 ఎగ్జాక్ట్గా సీతారామరాజు సినిమా నుంచి అద్దరిపోయి పాట మనం విన్నాము. ఇవాళ మనం ప్లే చేసుకుంటున్నాం 1995 నుంచి 2005 ఈ టైం బౌండ్లో ఈ డికేడ్లో వచ్చిన ఎవర్గ్రీన్ హిట్స్ని ఎవర్గ్రీన్ హిట్స్ షోలో. నిజామాబాద్ శివాజీనగర్ నుంచి విజయ సత్యనారాయణ, సౌజన్య, సౌమ్య, మౌనిక మనకి మెసేజ్ చేశారు. అలాగే రాజు, ఉమా, రాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర, నిజామాబాద్, ఆర్ఆర్ చవస్థ నుంచి మనకి మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ జనరంజని. గుడ్ మార్నింగ్ అండి. జనరంజని అయిపోయిందండి. యాక్చువల్గా మనము ఎవర్ గ్రీన్ హిట్స్ షోలో ఉన్నాము. అయితే హైదరాబాద్లో ఉన్నాం మేము. ఆ వినాయకుడిని ప్రతిరోజు ఉదయం పూజలతో ప్రారంభిస్తాం. మేము ఆ రోజు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఓకే, మీరు ఇన్విటేషన్ పెట్టారా? నేను నార్మల్గా మీరు మీ వినాయకులకు సంబంధించి అంటే మీ గణేష్ నవరాత్రులకు సంబంధించి ఏదైనా విషయాలు మాతో షేర్ చేసుకుంటున్నారేమో అనుకుంటున్నాను అనమాట. రైట్, ఎనీవే థ్యాంక్ యూ మీరు ఇన్విటేషన్ పంపించినందుకు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి నుంచి అరుణ రాజేందర్ ఈ మెసేజ్ పంపించారు. రైట్, ఇదివరకు నిమజ్జనాలు అనే కార్యక్రమం ఉంటుంది కదా, సో ఆ నిమజ్జన కార్యక్రమం కోసము మాకు హాలిడేస్ ఉండేవి కాదనమాట. ఓన్లీ వినాయక చవితి టైంలో మాత్రమే హాలిడే ఉండింది, బట్ నిమజ్జన టైంలో మాకు హాలిడే ఉండకపోయేది. హాఫ్ డే అలా స్కూల్లో పర్మిషన్ అడిగి రిక్వెస్ట్ చేసి బ్రతిమిలాడి వచ్చేవాళ్ళం. ఇన్ కేస్ 9th 10th స్టాండర్డ్లో అయితే ఆ పర్మిషన్ కూడా ఇవ్వకపోయేది అనమాట. సో మేము చాలా మిస్ అయిపోతూ ఉండేవాళ్ళము. మేము వచ్చేసరికి మన వీధి దాటిపోయి చెరువు దగ్గర దాకా వెళ్ళిపోయేది అనమాట ఊరేగింపు. సో అప్పటితో మేము చాలా డిసప్పాయింట్ అయ్యేవాళ్ళం అనమాట. ఇలాంటివి నాకు గుర్తుకొచ్చేవి. తర్వాత మనం 10th క్లాస్ తర్వాత కొంచెం మనకి ఫ్రీడమ్ వచ్చింది కదా, ఆ తర్వాత హ్యాపీగా వినాయక చవితి నిమజ్జనప్పుడు మాకు హాలిడే ఉండింది అనమాట. అంటే ఇవ్వకపోయినా మనం తీసుకునేవాళ్ళం ఇప్పట్లాగా. రైట్, సో ఇలాంటి మెమరీస్ అన్నీ కూడా నాకు బాగా గుర్తుకొస్తూ ఉంటాయి గణేష్ చతుర్థి, గణేష్ నవరాత్రులు అంటే. రైట్, మరిన్ని విషయాలు మనం మాట్లాడుకునే ముందు ఈ టైం బౌండ్లో 1995 నుంచి 2005 టైం బౌండ్లో వచ్చిన ఇంకొక అదిరిపోయే పాట మనం ప్లే చేసుకుందాం. రాజేష్ కృష్ణన్, చిత్ర గారు పాడిన పాట, ఎస్ఏ రాజ్ కుమార్ మ్యూజిక్ కంపోజిషన్లో. స్టే ట్యూన్డ్.

0: సినీ దిగ్దర్శకుల జీవన గమనం, సంగీత సామ్రాట్టుల సాగరం.
1: సుమం ప్రతి సుమం సుమం, వనం ప్రతి వనం వనం, జగం

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM ఎవర్ గ్రీన్ హిట్స్ షో వింటున్నారు. ఇవాళ మనం 1995 నుంచి 2005 ఈ టైం బౌండ్లో వచ్చిన సాంగ్స్ని ఎవర్ గ్రీన్ హిట్స్ ప్లే చేసుకుంటాం ఈ టైం బౌండ్లో వచ్చిన పాటల్లో. అండ్ అలాగే మనం గణేష్ నవరాత్రులు గురించి మాట్లాడుకుంటున్నాం, గణేష్ నవరాత్రి మెమరీస్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం అనమాట. సో అలా మాట్లాడుతుండగానే మా ఆర్జీ కూడా స్టూడియోలో ఎంట్రీ ఇచ్చారు. ఇవాళ మా నెక్స్ట్ షో ఆర్జీ గుర్తుకొస్తున్నాయి అంటూ అప్పుడే చాలా మెమరీస్ని తీసుకొచ్చింది. యాక్చువల్గా మేము మా షోలో కూడా మెమరీస్ గురించి మాట్లాడుకుంటున్నాం, గణేష్ నవరాత్రి మెమరీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ మీరు చెప్పండి, అనుపమ గారు వచ్చారనమాట.
2: గుడ్ మార్నింగ్.
1: సో గణేష్ నవరాత్రులు అనగానే మీకు మీ చైల్డ్హుడ్ మెమరీస్ ఏంటండి?
2: నాకైతే ఫస్ట్ గుర్తొచ్చేది యాజ్ యూజువల్ గణేష్ ని చూడగానే, గణేష్ ని చూసాక ఆయన చేతిలో కనిపించే లడ్డు. ఓకే, నేను ఒక స్వీట్ పర్సన్ ని, సో నాకు స్వీట్ ఆ లడ్డు ఎంత బాగుంది అనుకునేదాన్ని. ఆ క్యూ లైన్ లో నుంచొని వాళ్ళు తర్వాత ఇచ్చే ప్రసాదము, ప్లస్ ఆ క్యూ లైన్ లో నుంచినప్పుడు ఆ పక్కన అన్ని చిన్న చిన్న ఫ్యాన్స్ బొమ్మలు అలాంటివన్నీ అమ్ముతుండేవాళ్ళు కదా, అది కొనియమని మా మమ్మీని అడిగితే ఇప్పుడు కాదు ఫస్ట్ దర్శనం అని చెప్పడము, ఈ క్యూ లైన్ ఎప్పుడైపోతుంది, లడ్డు ఎప్పుడు తింటా, బొమ్మలు ఎప్పుడు కొనుక్కుంటా, ఇది తప్ప ఇంకొక థాట్ రాలేదు.
1: అంటే మేము మా గల్లిక గణేష్ గురించి మాట్లాడుకుంటున్నాం.
2: ఓకే, సో గల్లిక గణేష్ ఏంటంటే అందరం పిల్లలం కలిసి మాకున్న చిన్న చిన్న పాకెట్ మనీ అంతా వేసుకొని ఒక గణేష్ని అయితే తీసుకొచ్చేవాళ్ళు పెద్దవాళ్ళ హెల్ప్ తో. దాని తర్వాత ఆ గల్లిక గణేష్ ప్రసాదం ఎవరింట్లో నుంచి బాగా వస్తుంది టేస్టీగా, దానికి కాంపిటీషన్, ఆ కాంపిటీషన్ లో ఎప్పుడు గెలవాలి, అదొక సరదా. ప్లస్ నైట్ ఎప్పుడైనా మూవీస్ కూడా వేసేవాళ్ళు అప్పుడప్పుడు, సో అది ఒక మంచి స్వీట్ మెమరీ.
1: రైట్, అలా చాలా చాలా మెమరీస్ మనకి గుర్తుకొస్తున్నాయి. అయితే అప్పటికి ఇప్పటికి ఫెస్టివల్ చాలా చేంజ్
2: అయ్యాయి.
1: నార్మల్గా అప్పుడు వేలం పాటలు ఇంత ఇప్పుడు
2: లేదు, అప్పుడు వేలం పాట అనేది యాజ్ సచ్ మాకైతే తెలీదు. ఏంటంటే మొత్తం పండగ అయిపోయాక అందరికి పంచేవాళ్ళు ప్రసాదము, ఆ పంచడంలో కూడా ఏంటి పిల్లలందరూ ఒక గ్యాంగ్ లాగా వెళ్ళి ఆ మజా వేరే ఉండేది.
1: అండ్ మా దగ్గర ఏం చేసేవాళ్ళం అంటే లాస్ట్ డే రోజు పులిహోర అందరు ఎవరైతే చందాదారులు ఉంటారో, ఎవరైతే గణేష్ కి సంబంధించి, వాళ్ళందరికీ కూడా ప్రసాదం పర్టికులర్ గా వెళ్ళాలని ఒక లిస్ట్ పెట్టి ఆ లిస్ట్ మాత్రం చదివించేవాళ్ళు అనమాట. వీళ్ళింటికి వెళ్ళిందా, వీళ్ళింటికి వెళ్ళలేదా, మళ్ళీ తర్వాత మనకి మాట వస్తుంది, ఇలాంటివన్నీ చెప్పేవాళ్ళు అనమాట ఆ సభ్యులందరూ కలిసి. మెయిన్ మెయిన్ పర్సన్స్ ఉంటారు కదా, అందరు కూడా మన స్ట్రీట్ లో ఉన్న అంకుల్స్ వాళ్ళే వాళ్ళే కానీ, బట్ ఈ బాధ్యతలు అప్పగించే వాళ్ళు అనమాట. సో అప్పుడే మన మనలో కొన్ని లీడర్స్ క్వాలిటీ కూడా బయటకు వచ్చేవి. సో అలా చాలా చాలా విషయాలు. అండ్ సండే రోజు గణేష్ నవరాత్రుల్లో సండే రోజు పిల్లల కోసం సపరేట్ గా పూజ
2: చేసేవాళ్ళు,
1: స్పెషల్ పూజ. మేము బుక్స్ పట్టుకుని వెళ్ళేవాళ్ళము, అయ్యవారు ఓం అని
2: రాసేవాళ్ళు. అంటే మనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తుంది, పాస్ మార్క్స్ కదా, టాప్ మార్క్స్ వస్తాయని మనకి కూడా ఒకటి. బట్ నాకు ఆన్ దిస్ నోట్ ఐ వాంట్ టు టెల్, అంటే జనరేషన్స్ చేంజ్ అయ్యి ఉండొచ్చు, జెన్ ఆల్ఫా జెన్ బీటా ఏది వచ్చినా సరే, గణేష్ నవరాత్రి ఎవర్ గ్రీన్
1: కదా.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ ఎలా అయితే మనం 10 కి ప్లే చేస్తామో అంతకంటే ఎవర్ గ్రీన్ అంటే గణేష్ ఫెస్టివల్.
1: సో అది ఇవాళ మా మెమరీస్ అనమాట, గణేష్ చతుర్థికి సంబంధించి, గణేష్ నవరాత్రికి సంబంధించిన మెమరీస్. అండ్ చాలా మంది చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు వాట్సాప్ లో, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఎవర్ గ్రీన్ హిట్స్ లో 1995 నుంచి 2005 ఈ టైం బౌండ్ లో మనం ప్లే చేసుకుంటాం కదా సాంగ్స్. బాంబే నుంచి ఒక సాంగ్ అడిగారనమాట. ఎవరు అడిగారంటే కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నితి సంతోష్ని, కట్ల రాజేశం, సరోజ్ని, మాయ, కట్ల వారి ఫ్యామిలీ మెంబర్స్ అన్ని మెసేజ్ పెట్టారనమాట. ఓకే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి వీళ్ళంతా. సో వీళ్ళు అడిగిన పాటతో ఇవాళ షోకి మనం ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. నెక్స్ట్ న్యూస్ హెడ్లైన్స్, న్యూస్ హెడ్లైన్స్ తర్వాత గుర్తుకొస్తున్నాయంటూ అనుపమ ఆర్జీ అనుపమ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతుంది. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం
2: అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అంటోంది మీ రేడియో సఖి అనుపమ. మరి ఈరోజు శనివారం ఎవరిని గుర్తు చేసుకోబోతున్నాము? ప్రాసలతో ప్రయోగాలు చేసి యాసలతో యమహో అనిపించుకున్న హాస్య తోరణాల మాటల రచయిత జంధ్యాల గారిని గుర్తు చేసుకుందాం ఈరోజు. చక్కిలిగిలి పెట్టించే డైలాగ్స్తో తెలుగు సినిమాకు గిలిగింతలు పెట్టిన జంధ్యాల గారికి కొన్ని సూత్రాలున్నాయి తెలుసా? అవేంటో చెప్పనా? నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం. ఇవి ఆయన మార్క్ సూత్రాలు. బహుబాగుగా ఉన్నాయి కదా. నవ్వుతూనే ఇలానే ఆనందంగా ఒక మంచి పాట వినేద్దాం ముందుగా.

జంధ్యాల వీర వెంకట దుర్గా శివసుబ్రహ్మణ్య శాస్త్రి, ఇది జంధ్యాల గారి పూర్తి పేరు. మనందరికీ ఆత్మీయులైన జంధ్యాలగా మనకు తెలుసు. పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురంలో 1951 జనవరి 14 పుట్టారు. మరి చిన్నప్పటి నుంచి కళారంగం పట్ల ఆసక్తితో నాటకాలలో బాలనటుడిగా పాల్గొన్న జంధ్యాల గారు కాలేజ్ సమయానికి వచ్చేసరికి నాటికలు కథానికలు రాసే స్థాయికి వచ్చేశారు. ముఖ్యంగా నాటి సామాజిక స్థితులను అద్దం పట్టినట్టు రాసేవారి శైలి పట్ల అందరూ ఆకర్షితులయ్యారు. నాటకాలలో ఏక్ దిన్ కా సుల్తాన్ కి చాలా పేరొచ్చింది. సినిమాల్లోకి మరి రావడానికి ఏం జరిగింది అనంటే, ఆయన రాసిన సంధ్యారాగంలో శంఖారవం తొలి అడుగుగా మారింది. ఏంటి సంధ్యారాగంలో శంఖారవం, ఈయన సినిమాల్లోకి ఎలా వచ్చారు, మాట్లాడుకుందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో ఈ రోజు మనం గుర్తు చేసుకుంటున్నాము మాటల రచయిత జంధ్యాల గారిని. మరి ఇందాక నేను మీ అందరికీ చెప్పాను కదా, సంధ్యారాగంలో శంఖారావం సినిమాలో రావడానికి ఆయనకు తొలి అడుగు అయ్యింది అని. ఇంతకీ అదేంటో తెలుసా? ఇది జంధ్యాల గారు రాసిన నాటిక. ఈ నాటికను చూసి అప్పట్లో బిఎన్ రెడ్డి గారు బీనాదేవి అనే నవలా రచయిత్రి రాసిన ఓ పుణ్యభూమి కళ్ళు తెరు, ఈ నవలను నువ్వు సినిమాగా రాయబ్బాయి, నేను తీస్తాను అని చెప్పి ఆఫర్ ఇచ్చారు. ఈ సంగతి తెలుసుకుని ఇదేదో బాగుంది, నేను కూడా సినిమాల్లో రంగప్రవేశం చేసే సమయం వచ్చింది కదా అని చెప్పి మద్రాసుకు వచ్చేశారు జంధ్యాల గారు. ఇది జరిగింది 1974లో. కానీ అనుకోకుండా అదే సమయానికి ఈ ఆఫర్ వచ్చి జంధ్యాల గారు చెన్నైకి వచ్చాక బిఎన్ రెడ్డి గారికి కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చాయి. దాంతో ఆ చిత్రం పట్టాలెక్కలేదు. మరి సినిమా ఆగిపోతే ఈయన మద్రాసుకొచ్చి ఏం చేస్తారు? తొలి అవకాశం ఎలా వచ్చింది? అసలు రోజులు ఎలా గడిచాయి? మాట్లాడుకుందాం.

మరి మద్రాస్కి మకాం మార్చగానే ఇలా బిఎన్ రెడ్డి గారి ఆరోగ్య సమస్యల వల్ల అనుకున్న సినిమా పట్టాలెక్కలేదు అని చెప్పి ఎప్పుడు బాధపడలేదట జంధ్యాల గారు. చూద్దాం అని నవ్వుతూనే అనుకున్నారు. ఆ లోపలేం జరిగింది, ఈ నాటకాలు, ఈ సినిమా ఆఫర్, ఈ విషయాలన్నీ కూడా ఏ ఆనంద్ మోహన్ గారి వరకు వెళ్లాయి. వారు పెళ్లి కాని పెళ్లి సినిమాకు మాటలు రాయమని కోరారు. ఆ పనిలో తనను పూర్తిగా నిమగ్నమైపోయి తలమునకలైపోయారట జంధ్యాల గారు. అదే సమయంలో వి హనుమాన్ ప్రసాద్ గారు దేవుడు చేసిన బొమ్మల సినిమాకు రచయితగా మరొక అవకాశం ఇచ్చారు. ఏకకాలంలో రెండు చిత్రాలకు పనిచేశారు జంధ్యాల గారు. కాని తొలిగా మాత్రం విడుదలైంది దేవుడు చేసిన బొమ్మలు. ఈ సినిమాతో మంచి పేరు కూడా వచ్చింది జంధ్యాల గారికి. అలా ఒక్క మీరు గమనిస్తే కనుక జంధ్యాల గారి సినీ ప్రయాణాన్ని 5 సంవత్సరాలలో దాదాపు 200 సినిమాలకు మాటలు రాశారు.

స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలు దాటి 23 నిమిషాలు. గుర్తుకొస్తున్నాయిలో మనం గుర్తు చేసుకుంటున్న మాటల రచయిత జంధ్యాల గారిని. మరి కె విశ్వనాథ్ గారితో తొలిగా సిరిసిరి మువ్వకు మాటల రచయితగా పనిచేయడం ఒక గొప్ప అనుభవం అని ఎప్పుడు చెప్పుకునేవారు జంధ్యాల గారు. కథానాయికకు ఈ సినిమాలో మాటల్లేవు, మూగ అమ్మాయి. ఆ మూగ మనసులో వచ్చే ఆలోచనలు ఎంత అద్భుతంగా నాయక తెరపై చూపించారో మనందరికీ కూడా ఆ మాటలు మన మనసుల్ని తట్టి లేపాయేమో అని చెప్పి గుర్తుకొస్తాయి కదా. నిజానికి మాటల్లేని నాయికకు కథ అందించడం చాలా కష్టం. ఆ కథ చుట్టూ ఇతర క్యారెక్టర్స్ మాటలకు ఎంతో విలువ ఉంటుంది. కాబట్టి మాటలు రాయడం కత్తిమీద సామే, కానీ ఆ పరీక్షకు తట్టుకొని నిలబడ్డారు జంధ్యాల గారు.

0: సర్జరీ కోసం కొన్ని ఎన్వెలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వెలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
5: జందేల్ కరు సిరిసిరి.

0: ఓ తర్వాత శుభోదయం, సాగర్ సంగమం, శంకరాభరణం, స్వాతికిరణం, జాబితా ఎంత పెద్దదో. కె విశ్వనాథ్ గారితో సినీ ప్రయాణం అంతకంటే గొప్పది అంటారాయన. శంకరాభరణం చిత్రంలో జేవి సోమయాజులు గారు సాక్షి రంగారావు గారితో అనే మాట గుర్తు చేసుకోవలసిందే. సుఖాలను కలిసి పంచుకున్నాం, కష్టాలని కలిసే పంచుకుందామని. హాస్యరస బ్రహ్మకలం నుంచి జాలువారిన ఈ ఒక్క మాట చాలదు మేరు పర్వతంలా ఆయనలోని రచయితని నిలబెట్టడానికి. చెప్పండి.
1: ఈ 12 ఏళ్ళు ఈ చేతులకి పని లేకుండా పోయింది అయ్య గారు. నేను కన్ను మూసే లోపల ఒక్కసారైనా మళ్ళీ తమ కచేరీకి మృదంగం వాయించే అవకాశం రావాలని వేయి దేవుళ్ళకి మొక్కుకుంటున్నాను బాబు.
2: నీకు అవకాశం రావడం కాదయ్యా, జనానికి సుస్వరమైన సంగీతాన్ని వినే అదృష్టం లేదు. కానీ ఎల్లకాలం ఇలా ఉండిపోదు గోపాల్, మళ్ళీ శాస్త్రీయ సంగీతానికి ఆదరణ లభిస్తుంది. త్వరలోనే ఆ రోజు వస్తుంది గోపాలం.
1: నీకు కొండంత మనోబలం ఉంది కాబట్టి మీకు అలా అనిపిస్తోంది, కానీ మహారాజులాగా బ్రతికిన మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా గుండె నీరైపోతున్నాయి గారు.
2: పిచ్చివాడా, నేను సంపాదించిన ఆస్తి కరిగిపోయినా ఆ దేవుడిచ్చిన ఈ స్వరం కరిగిపోలేదయ్య. నేను బాధపడేది తిండి లేని రోజున కాదు, నేను పాడలేని రోజు. ఇందా ఈ డబ్బు తీసుకో గోపాలం.
1: తమరు అప్పు చేసి మరీ దానం చేస్తున్నారా బాబు?
2: సుఖాల్ని కలిసి పంచుకున్నాం, కష్టాల్ని కూడా కలిసే పంచుకుందాం గోపాలం. తీసుకో, తీసుకో అయ్యా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: జంధ్యాల గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ రోజు గుర్తుకొస్తున్నాయిలో. మరి వారి గురించి మాట్లాడుతున్నప్పుడు మనందరికీ ముందుగా ఎప్పుడు అహనా పెళ్లంట లాంటి హాస్య చిత్రాలు వెంటనే స్ఫురణకొస్తాయి కదా. హాస్యంలోకి తొంగి చూసే లోపలే సాగర సంగమం, ఆల్ టైమ్ క్లాసిక్ చిత్రం. అందులోని భంగిమ అంటూ తన మార్క్ హాస్యం పండిస్తూనే జయప్రద గారు చెప్పిన ఆల్ ఇండియా డాన్స్ ఫెస్టివల్ గురించి చెప్తున్నప్పుడు ఈయన కూడా చాలా పెద్ద డాన్సరే అన్న మాటకు కమల్ హాసన్ గారి భావోద్వేగం, ఆ ఒక్క మాట వల్ల కలిగిన ఆత్మానందం, మాటలకందని భాష. మరి అదే సినిమాలో ఎస్పీ శైలజ, ఎన్ని సాంప్రదాయాలున్నాయో కూడా తెలుసా నీకు, దీన్ని భరతనాట్యం అంటారు అని పొగరుగా అన్నప్పుడు కోపగించుకోని ప్రేక్షకుడు ఉండరేమో కదా. నవరసాలను నమ్రతగా కనిపిస్తూనే చురుకుగా కళాన్ని కదిలించారు, మన మనసుల్ని దోచుకున్నారు జంధ్యాల గారు.
2: సోనాల్ మాన్సింగ్
3: అంత గొప్పవుడండి.
2: మరి మోహిని ఆటమ సెటిల్ బై గీతా నయరా డాన్స్ సెటిల్ బై గోపికృష్ణ. ఈసారి అందరూ పెద్దవాళ్ళేనండి. క్లాసికల్ డాన్స్ సెటిల్ బై బాలకృష్ణ.

తడిసి ముద్దైపోయింది తెలుగు ప్రేక్షకలోకం. మరి ఈ ఒక్క మాటతోటి మురిసిపోయాం మనందరం. మౌనంగా మరికొన్ని మంచి పాటలు విందాం.

0: హాస్యం, కరుణ, ప్రేమ ఇవి ఒక్క ఎత్తైతే ఎన్టీ రామారావు గారి సినిమాలలో ఆయనకు సెకండ్ ఇన్నింగ్స్లో ఎదురు లేకుండా నిలబెట్టిన చిత్రాలలో అడవి రాముడు, డ్రైవర్ రాముడు, వేటగాడు తప్పకుండా గుర్తు చేసుకోవాల్సిందే. ఈ చిత్రాలలోని డైలాగ్స్ ఎంత బాగా పండాయో మనందరికీ తెలిసిన విషయమే కదా.
1: ఏమంది?
2: షట్ అప్ అండ్ గెట్ అవుట్.
1: అంత నిర్ముఖమాటంగా ఒళ్ళు మండి వచ్చేసాం.
2: హరి, నీకు కావలసిన యువతి, నువ్వు ప్రేమించిన పడతి, నిన్ను ఆస్తిపరుణ్ణి చేయగల పూబంతి, నిన్ను కోటీశ్వరుణ్ణి చేయగల ఇంతి, నీకు సహధర్మచారునిగా మెలగవలసిన సుదతి, నిన్నో మాట అందని చిరాకు పడిందని నువ్వు ఆవేశపడి హైరాణపడి కోప్పడి వచ్చేస్తావా లోక జ్ఞానరహిత? అది ప్రణయ కలహం రాపిచ్చిన అన్న.
1: ఏమిటో నువ్విప్పుడు మాట్లాడిన మాటలో ఒక్క మాట కూడా నాకు అర్థం కాలేదు సుమా. ప్రాసం మెయింటైన్ చేయడం కోసం ఎందుకింతగా కష్టపడతావో దేవుడికే తెలియదు.
2: రే, నేను సమాసాల చక్రవర్తిని, భాషా వక్రవర్తిని, నన్ను అనకు, కళ్ళు పోతాయి.
0: ఇదేంటి, ఇది రావు గోపాలరావు గారి టాలెంట్ ని ఇంతగా మాకు వినిపించేశారే అని చెప్పి నవ్వేసుకుంటున్నారా? మరి ఇది రావు గోపాలరావు గారు తెరపై మనకి చూపించిన టాలెంటా, జంధ్యాల గారి మాటల మ్యాజిక్ అని మనం ఆలోచిస్తూ ఉందాము ఈ పాట వింటూ.

అదేంటి, ఎన్టి రామారావు గారి గురించి చెప్పి రావు గోపాలరావు గారి డైలాగ్స్ ని వినేశామంటారా? ఆ ప్రాసల మాయ అలాంటిది మరి. జంధ్యాల గారిని ఒకసారి ఎవరో అడిగారట, ఈ ప్రాసల పిచ్చేంటండి అని. ఆయన ఏమన్నారో తెలుసా? అది భాష మీద నాకున్న మమకారమని. ఆహ్, ఇంకా ఏం మాట్లాడాలనిపిస్తుంది చెప్పండి. తెలుగు భాష మీద ఆయనకున్న మమకారాన్ని, అభిమానాన్ని, ప్రేమని రంగరించి మనందరికీ వినిపించేసేవారు తన మాటల్లో. ఎన్టీ రామారావు గారి చిత్రాలకే కాదు, కృష్ణగారి బురిపాలెం బుల్లోడు, మండేగుండలు చిత్రానికి కూడా మాటల రచయితగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు జంధ్యాల గారు. ఇందాక చెప్పినట్టు రచయిత నవరసాలను నవ్యంగా రాయగల దిట్ట అని ఎవరన్నా ఉన్నారు అనంటే జంధ్యాల గారు అని చెప్పి ముందుగా మనందరం అనేసుకుంటాం, అవునా?

0: ఏమిటి బాబూ నీకు నచ్చనిది? ఆవకాయ? రోడ్ రోలర్ కంకర ముక్కల్ని నొక్కేసినట్టు తమరు ఈ ఆవకాయ ముక్కల్ని నమలే కార్యక్రమం ఆపితే హోల్డాన్ హోల్డాన్ అంటున్నారా? అహనా పెళ్ళంట, అది సినిమానా? కాదండి, అద్భుతం. కాదు, హాస్యరస భరితం. హాస్యంతో బ్లాక్ బస్టర్ తీసి చూపించడం అంటే ఏంటో తెలుగువారికి సున్నితంగా కితకితలు పెట్టి నేర్పించిన జంధ్యాలగారు హ్యాట్స్ ఆఫ్ అని అందామా? ఇదేంటి ఇక్కడతో ఆపారా? లేదే, రెండు రెళ్ళు ఆరు అన్నారు. అవును అన్నాం మనం. అహనా పెళ్ళంట అంటే వివాహ భోజనంబు కావాలన్నాం. హాయ్ హాయ్ నాయక జంధ్యాల అంటూ బ్రహ్మరథం పట్టాం. హాస్యానికి సింహాసనం వేసి గజమాలతో, కాదండి తన మాటలతో సత్కరించిన జంధ్యాలగారు హాస్యరస సార్వభౌమునే కదా.
1: ఏర్పాట్లవన్నీ బాగా చేయండి, అది ఇప్పుడు ఇప్పుడు బాగా తృప్తిగా తింటారు.
2: లంబోదరాయ నమోస్తుతే వాతాపి జీర్ణం వాతాపి జీర్ణం.
1: ఈ సౌండ్ ఏమిటి?
3: వినాయకుని ప్రార్థించి గాని పొద్దునే మేము ముట్టుకోమండి.
1: అదొకటి కూడా ఉందా? కానివ్వండి కానివ్వండి.

0: సచ్చినోడా, రేపటి నుంచి బియ్యపు గింజని భూతత్వం నుంచి చూస్తూ మంచినీళ్ళు తాగరా, కడుపు నిండుతుంది. పెళ్లిలో తద్దినం మంత్రాలు చదివేవాడి మొహంలో మొహం చూడు, పోతావు రే, నాశనం అయిపోతావు.
1: అక్కయ్య కరెక్ట్ గా వచ్చారు.
2: సారా తమ్ముడు, కులాసానా?
1: ఆ కులాసే.
2: ఎక్కడి నుంచి రావడం?
1: మనో నుంచే, బస్సు కొంచెం లేట్ అయింది అందుకని. ఆహా, సరిగ్గా భోజన టైంకి వచ్చాను బావా. ఇంకా నువ్వు తప్పించుకోలేవు. అక్కయ్య నాకు కూడా వడ్డించేవే, మీ తమ్ముడికి కూడా వడ్డించవే.
0: బావా, ఎన్నాళ్ళకి ఎంత మంచి మాట అన్నావు బావా.
3: కూర్చోవయ్యా కూర్చో. ఇవాళ మా ఇంట్లో కోడి కూర.
0: కోడి కూర? ఆహా, మాత్రం ఏది
3: చూరుకు వెళ్లాడుతుంది. అదిగో దాని ఒక్క రెప్పార్పకుండా చూస్తూ ఒట్టెన్న మింగేయడమే కూర తిన్నంత తృప్తిగా ఉంటుంది.

0: అన్నన్న, నా రాజ్యం ఇలా పాడైపోయింది. సామంత రాజులు నాకు కప్పాలు కట్టకుండా కాకా హోటల్లో కప్పులు కడుగుతున్నారు. వాట్ ఈస్ దిస్? నా గుర్రం ఏనుగు నా తొండం పెంచేసి గోడ మీద బలిలాగా పాకుతుంది ఏమిటి? నా పట్ట ప్రాణి పాయకాలా లుస్తుంది ఏమిటి?
1: ఈ హాస్యరస గుళిక సరిపోతుందా? సరిపోదేమో కదా, ఎందుకంటే ఎంత విన్నా కూడా తనివి తీరని హాస్యం మనందరికీ పంచినది మాత్రం జంధ్యాల గారే. కాలంతో పాటు మారుతూ, మాటను మారుస్తూ, అవునండి ఎప్పటిదప్పుడే అన్నట్టు 70ల శతకం నుంచి 80లలోకి ఎంత కులాసాగా తన రచనలతో ప్రయాణం సాగించారో. మానవ, ఈ తైలవర్ణ పదార్థమేంటి మానవ అంటూ 90లలోకి హైజంప్ హ్యాపీగా చేసేశారు జంధ్యాల గారు. ఆదిత్య 369, జగదేక వీరుడు, అతిలోక సుందరి, స్వాతికిరణం, ఆపద్ బాంధవుడు లాంటి మంచి చిత్రాలకు కూడా తన శైలిలో మాటలందించారు. ఒక విషయం గమనించారా? తను దర్శకత్వం మొదలు పెట్టాక కూడా ఇతర దర్శకులకు కూడా వారి చిత్రాలకు మాటలు రాసేవారు జంధ్యాల గారు. మరి ఉత్తమ మాటల రచయితగా ఆపద్ బాంధవుడు చిత్రానికి 1992లో నంది పురస్కారం అందుకున్న జంధ్యాల గారు తన రచనలతో మనకెంత ప్రీతిపాత్రులయ్యారో మనందరికీ తెలుసు. ఇన్ని సంవత్సరాలు గడిచినా ఆ నవ్వులు మనకి ఆనందాన్నిస్తూనే ఉన్నాయి. ఆ భావోద్వేగపు వీచికలు మన మనసుల్ని తడుతూనే ఉన్నాయి. ఈరోజు గుర్తుకొస్తున్నాయిలో రచయిత, స్క్రీన్ ప్లే రైటర్, దర్శకుడు, మాటల రచయిత జంధ్యాల గారిని గుర్తు చేసుకున్నాం. వారు మాటల రచయితగా అలాగే దర్శకుడుగా పనిచేసిన కొన్ని చిత్రాల్లోని పాటలు వింటూ ఈ కార్యక్రమం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటూ సెలవు తీసుకుంటోంది మీ రేడియో సఖీ అనుపమా.

0: जापान के आइची नगोया में 20वें एशियाई खेलों का उद्घाटन आज भारतीय समय के अनुसार दोपहर 2:30 बजे से पालोमा मिजुहो स्टेडियम में होगा। एशियाई खेल 8 से 4 अक्टूबर तक चलेंगे। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12 గంటలు దాటి 5 నిమిషాలు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అంటోంది మీ రేడియో సఖి అనుపమ. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు అంటాము గౌరవంగా. ఈ మాట తెలిసిన కొందరు స్ఫూర్తిదాతలకు, అజ్ఞాతంగా ఉంటూ సేవలనందించే ఎందరో సమాజ సేవకులకు కూడా వర్తిస్తుంది కదా. మరి ఒక సామాన్యుడు అసామాన్యమైన ఆలోచనతో రైతులకు వెన్నుగా ఎలా నిలుచుకారో తెలుసుకోవాలనుందా? మాట్లాడుకుందాం ఈరోజు చైతన్య స్ఫూర్తిలో ఆ వ్యక్తి గురించి.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు గుంటూరు జిల్లాలోని కొర్నేపాడులో ఒక సాధారణ డీటీపీ ఆపరేటర్గా జీవనం గడిపేవారు. తన పని చేసుకుంటూనే సమాజంలో రైతులకు కలుగుతున్న ఇబ్బందులని గమనించేవారు. ఆయన పుట్టింది కూడా వ్యవసాయ కుటుంబంలోనే. మరి అక్షరాలతో రైతు జీవితంలో మార్పు కోసం 3 పత్రికలకు యజమానిగా ఎలా మారాడు, ఆ ఆలోచన ఎలా వచ్చింది, ఆయన గురించి మనం చైతన్య స్ఫూర్తిలో మాట్లాడుకునేంతగా ఏం చేశారు?

చేతిని స్ఫూర్తిలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం యడ్లపల్లి వెంకటేశ్వరరావు గారి గురించి. మరి వీరు ఒక డీటీపీ ఆపరేటర్గా తన జీవనయానం మొదలుపెట్టారు. దాని తర్వాత రైతుల కోసము వీరు కొన్ని మార్పులు తీసుకొచ్చారు. 3 పత్రికలకు యజమానిగా మారారు అని చెప్పాను కదా. రసాయనాలు వాడి వ్యవసాయం చేయడం వల్ల భూమికి జరిగే హాని ఎంత ఉందో మనందరికీ తెలుసు. కానీ తప్పదు కాబట్టి వాడుతున్న కొందరికి ఎంత చెప్పినా అర్థమయ్యేది కాదు. మాటతో కాదు అక్షరంతో ఈ అజ్ఞానాన్ని తొలగించాలనుకున్నారు యడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు. రైతులలో చైతన్యం కలిగించారు. 3 పత్రికలను స్థాపించి వాటి ద్వారా రైతుల ఆలోచనల్లో మార్పు తీసుకొచ్చారు. రైతు నేస్తం, పశు నేస్తం, ప్రకృతి నేస్తం అనే ఈ పత్రికల్లో ముఖ్యంగా రసాయనాలు వాడకుండా ఎలా సేద్యం చేయొచ్చో చెప్తున్నారు యడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు. మిద్దెతోట, చిరుధాన్యాల తోట, చిరుధాన్యాల సాగు ఆవశ్యకత, సేంద్రియ ఉత్పత్తుల అవసరం లాంటివి తెలియచేస్తున్నారు ఈ రైతు నేస్తంతో.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: స్టూడియో క్లాక్ లో సమయం 12:22. చైతన్య స్ఫూర్తిలో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం యడ్లపల్లి వెంకటేశ్వరరావు గారి గురించి. వీరు కొన్ని పత్రికలు స్థాపించి రైతుల్లో చైతన్యం కలిగిస్తున్నారు రసాయనాలు వాడకుండా వ్యవసాయం చేయడం కోసం. ఇంతేకాదు, ఈ పత్రికలను నడుపుతూనే డివిడీలు, పుస్తకాల ద్వారా వ్యవసాయ పద్ధతులు అందరికీ పరిచయం చేస్తున్నారు. చదువుకోలేని ఎందరో రైతులకు కూడా ఈ డివిడీల్లోని మాటల వల్ల ఎంతో లాభం కలుగుతోంది. రసాయనాల వల్ల నేలలో సారం ఎంతగా తగ్గిపోతుందో, పంటకు ఎంత హాని కలుగుతుందో పత్రికలతో పాటు డివిడీలతో కూడా విస్తృతంగా ప్రచారం చేయడమే కాదు, రైతులు రసాయనరహిత వ్యవసాయం పట్ల బలమైన అడుగులు వేసేటట్టు చేస్తున్నారు యడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు.

వ్యవసాయం అంటే పంట పండించడం మాత్రమే కాదు, రైతుకు సరైన సమాచారం అందించడం కూడా అంతే ముఖ్యమని నమ్మిన డాక్టర్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు గారి కృషిని గుర్తించి భారత ప్రభుత్వం 2019లో పద్మశ్రీతో గౌరవించింది. రైతు కోసం అక్షరాన్ని ఆయుధంగా మార్చుకున్న ఒక నిబద్ధతకు నిలువెత్తు ఉదాహరణ వెంకటేశ్వరరావు గారు. ఆయన ప్రయాణం ఇంకెందరో రైతులకు స్ఫూర్తిగా నిలవాలని కోరుకుందాం. నమస్కారం.

విన్నపాట రంగ్ దే. ఈ చిత్రంలో సిట్ శ్రీరామ్ పాడిన శ్రీమణి గీతం సంగీతం అందించారు దేవిశ్రీ ప్రసాద్. శ్రోతలందరికీ ఒక గమనిక, ఈ నెల 22వ తేదీ అంటే ఈ మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ స్వీకరణ దశతో పాటు కొత్త ఓటర్గా నమోదు, సవరణలు, చిరునామా మార్పు వంటి అంశాల గురించి శ్రోతల సందేహాలకు నేరుగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ STD కోడ్ 0403240852 2324085359 5959 2923 ఇవి మా ఫోన్ నంబర్స్. ఈ మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఇప్పుడు విందాం రంగరంగ వైభవంగా. ఈ చిత్రంలో జావేద్ అలీ, శ్రేయా ఘోషాల్ పాడిన శ్రీమణి గీతం. సంగీతం అందించారు దేవిశ్రీ ప్రసాద్.

0: RRR చిత్రంలోని పాట వినేశాము ప్రకృతి రెడ్డి గానంలో. సంగీతం అందించారు MM కీరవాణి, సాహిత్యం సుద్దాల అశోక్ తేజ.
1: QR కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే. చిక్కుకున్నాడు.
2: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12:46. ఫిలిం గీతాలు వింటున్నాము. ఇప్పుడు విందాం సీతారామం. ఈ చిత్రంలో ఎస్పీ చరణ్, రమ్య బెహ్రా పాడిన అనంత శ్రీరామ్ గీతం. సంగీతం అందించారు విశాల్ చంద్రశేఖర్.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇప్పుడు విందాం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ చిత్రంలో అర్మాన్ మలిక్ పాడిన గీతం, సంగీతం గోపీసుందర్.

లక్ష్మీ ప్రియాంక గీతం విన్నాము. సంగీతం నఫల్ రాజా. ఇప్పుడు విందాం అమరన్. ఈ చిత్రంలో రమ్యా బెహ్రా, అనురాగ్ కుల్కర్ణి పాడిన రామజోగయ్య శాస్త్రి గీతం. సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1 గంట దాటి 10 నిమిషాలకు వస్తోంది. మరికొన్ని క్షణాల్లో వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు దుర్వినియోగం చేస్తున్నాయని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆరోపించారు. కేంద్రం రాష్టాల మధ్య ఆర్థిక భాగస్వామ్యం, నిధుల సమీకరణపై ఢిల్లీలో జరుగుతున్న సదస్సులో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే 12.24 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు రాజకీయ అవసరాలకు అనుగుణంగా దుర్వినియోగం చేస్తున్నాయని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే దానం నాగేందర్కు కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ వ్యవహారంలో హైకోర్టు తీర్పును తెలంగాణ ప్రజలు హర్షిస్తున్నారని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ కుటుంబ పాలన సాగిస్తూ హామీలను విస్మరించాయని విమర్శించారు. కాళేశ్వరం అవినీతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ రాజ్యాంగం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఇదిలా ఉండగా ఆదిలాబాద్లో 1,500 ఎకరాల్లో సివిల్ డిఫెన్స్ విభాగాల సంయుక్త వినియోగం కోసం విమానాశ్రయం నిర్మించనున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. వరంగల్ విమానాశ్రయ పనులు తుదిదశకు చేరాయని, త్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేస్తారని చెప్పారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ దిశగా భారతదేశ ప్రయాణానికి ఆర్థిక వనరుల సమీకరణ అనే అంశంపై సదస్సు జరుగుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరుగుతున్న ఈ సదస్సులో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఆర్థిక ప్రణాళిక శాఖ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు. వివిధ రాష్టాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక శాఖలను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రులు సమావేశానికి హాజరయ్యారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన ఆర్థిక వనరులను సమీకరించే అంశంపై సదస్సులో చర్చిస్తున్నారు. కేంద్రం రాష్ట్రాల మధ్య ఆర్థిక భాగస్వామ్యం, అభివృద్ది కార్యక్రమాలకు అవసరమైన నిధుల సమీకరణపై చర్చ జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభా నియమాలను ఉల్లంఘిస్తూ ఆందోళనలు చేశారని మంత్రి శ్రీధర్బాబు విమర్శించారు. నినాదాలతో కూడిన టీషర్టులు ధరించడం, ప్లకార్డులు ప్రదర్శించడం, స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలపడం సభా సంప్రదాయాలకు విరుద్దమన్నారు. నిన్న సమావేశాలు ముగిసిన అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. స్లోగన్లు, ప్లకార్డులతో సభకు రావద్దన్న నిబంధనలను గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అమలు చేశారని గుర్తు చేశారు. 8 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో 50 ప్రశ్నలకు మంత్రులు మౌఖిక సమాధానాలు ఇచ్చారని, 4 బిల్లులు ఆమోదం పొందాయని చెప్పారు. భూ ఆక్రమణలపై విచారణ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. ములుగు జిల్లా మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ అభివృద్ది పనులపై మంత్రి ధనసరి సీతక్క సమీక్ష నిర్వహించారు. రాష్ట సచివాలయంలో జరిగిన సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, ఆర్కిటెక్టులు, అధికారులు పాల్గొన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాల కోసం కళ్యాణ మండపం, డార్మిటరీ, అన్నదాన సత్రం తదితర వసతులను అభివృద్ది చేయాలని నిర్ణయించారు. దేవాలయ పవిత్రతకు, ప్రస్తుత నిర్మాణానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పనులు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. అభివృద్ది పనుల డిజైన్ ఖరారు చేసేందుకు త్వరలో మల్లూరు క్షేత్రాన్ని సందర్శించాలని నిర్ణయించారు. నిర్మాణానికి అవసరమైన సాంకేతిక అంశాలను నిర్ధారించేందుకు రాక్ టెస్ట్ నిర్వహించాలని కూడా నిర్ణయించారు. సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేసే దిశగా ఐఐటీ హైదరాబాద్ కేన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో సంయుక్త ఒప్పందం కుదుర్చుకుంది. పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య అనుసంధానంతో అధునాతన పరిశోధన, సాంకేతిక అభివృద్దికి మరింత సహకారం లభిస్తుందని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బిఎస్ మూర్తి తెలిపారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు ఈ భాగస్వామ్యం తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఐఐటీ హైదరాబాద్ ఆవిష్కరణలు వాద్వానీ ఇన్నోవేషన్ నెట్వర్క్, కిమ్స్ సెమికాన్ సంస్థలకు కూడా ఉపయోగపడతాయని తెలిపారు. ఢిల్లీలో జరిగిన సదస్సులో ఐఐటీ హైదరాబాద్ పారిశ్రామిక సంస్థలతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే 12.24 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్లోని ఎన్సీహెచ్ఆర్డీలో జరిగిన రోజ్గార్ మేళాలో కేంద్ర మంత్రి పాల్గొని కొత్తగా ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 20వ రోజ్గార్ మేళా ద్వారా మరో 50

0: 1000 మందికి నియామక పత్రాలను అందిస్తున్నట్లు చెప్పారు. మెరిట్ ప్రాతిపదికన పేపర్ లీకేజీలు, పైరవీలకు తావు లేకుండా ఉద్యోగాల భర్తీ జరుగుతోందన్నారు. తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ లీకేజీలు, కోర్టు కేసులతో గందరగోళంగా మారిందని విమర్శించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్రం ముందుకు సాగుతోందన్నారు. నూతన ఉద్యోగులు నిజాయితీ, నిబద్దత, నిర్భీతితో విధులు నిర్వహించి సమాజానికి సేవ చేయాలని బండి సంజయ్ సూచించారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 17 నుంచి వచ్చే నెల 2 వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ అధికారులు రామడుగు మండలం వెలిచాల గ్రామంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా స్వచ్ఛ భారత్ మిషన్ జిల్లా కోఆర్డినేటర్ తిప్పర్తి రమేష్ ఆకాశవాణి ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడుతూ
1: విద్యార్థులందరికీ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సంబంధించినటువంటి అనర్థాల గురించి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రెడ్యూస్, రీయూజ్ అండ్ రీసైకిల్ సంబంధించి కూడా వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. చెత్తను 4 రకాలుగా ఏ విధంగా విభజించాలనేటువంటి విషయంలో చాలా క్లియర్ గా చక్కగా కొన్ని మీనియేచర్స్ ద్వారా, డెమాన్స్ట్రేషన్ ద్వారా వారికి వివరించడం జరిగింది.
0: తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈరోజు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ తదితర జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే సూచన ఉందని తెలిపింది. హైదరాబాద్లో మధ్యాహ్నం తర్వాత ఆకాశం మేఘావృతమై ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. రేపు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం వల్ల ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సూర్యాపేట జిల్లా కోదాడలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకు నిరుద్యోగ యువత నుంచి మంచి స్పందన లభిస్తోంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవతో పరిశ్రమల శాఖ, సింగరేణి సహకారంతో నిర్వహిస్తున్న మేళాను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ప్రారంభించారు. సుమారు 200 కంపెనీలు పాల్గొంటుండగా ముందుగా రిజిస్టేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం పలువురు మంత్రులు, స్పీకర్, శాసనమండలి చైర్మన్ పాల్గొంటారు. గోదావరి పుష్కరాల పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బాసరలో నిన్న సాయంత్రం పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. పుష్కరాల నిర్వహణ, భక్తుల రద్దీ నియంత్రణలో కృత్రిమ మేధ సాంకేతికతను వినియోగించాలని చెప్పారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ డివిజన్లో అటవీ భూముల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్కు రాష్ట హైకోర్టు సమన్లు జారీ చేసింది. అటవీ భూములకు రెవెన్యూ పట్టాలు జారీ చేయవద్దని, ఈ వ్యవహారంలో జిల్లా అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని ఆదేశించింది. తదుపరి విచారణకు ఆన్లైన్ ద్వారా హాజరు కావాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రాష్టీయ వయోశ్రీ యోజన ద్వారా జిల్లాలోని అర్హులైన వృద్ధులకు సహాయ ఉపకరణాలు అందించనున్నట్లు వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం తెలిపారు. జిల్లాలోని 3521 మంది సీనియర్ సిటిజన్ల కోసం 2,90,00,000 రూపాయల విలువైన 16,631 సహాయ పరికరాలు మంజూరైనట్లు చెప్పారు. తన ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దానం నాగేందర్ ఈరోజు మరోసారి స్పందించారు. హైకోర్టు తీర్పుపై తనకు సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన లేదన్నారు. స్పీకర్ నిర్ణయంపై హైకోర్టు తీర్పు వెలువరించినందున ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్లాలంటే స్పీకర్ వెళ్లాలన్నారు. అయితే సుప్రీంకోర్టుకు వెళ్లాలా వద్దా అనేది స్పీకర్ నిర్ణయమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో ఎస్సీ అధికారులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని బీఆర్ఎస్ రాష్ట ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. సీఎంఓలో ఒక్క ఎస్సీ అధికారి కూడా లేరని విమర్శించారు. ఎస్సీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దళితులపై ప్రభుత్వ వైఖరిపై బహిరంగ చర్చకు సిద్దమని ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దుర్వినియోగం చేస్తున్నాయని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆరోపించారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య ఆర్థిక భాగస్వామ్యం, నిధుల సమీకరణపై ఢిల్లీలో జరుగుతున్న సదస్సులో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే 12.24 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1 గంట దాటి 20 నిమిషాలు షో టైం వింటున్నారు.

ఆకాశవాణి వివిధ భారతిలో షో టైం అంటేనే ఎంతో ఉత్సాహం, ఎంతో ఉల్లాసం, ఆనందం. అవునా? మరి ఈ షో టైంలో ఎలా పాల్గొనాలి, ఏం చేయాలి అంటారా? చాలా సింపుల్, మేము అడిగే ప్రశ్నలకి జవాబులు పంపించేయడమే. మరి ఫోన్ నంబర్ నోట్ చేసుకోండి, నోట్ చేసుకుంటే సరి చూసుకోండి. 0402324 0852, 0402324 0852, ఇది మా వాట్సాప్ నంబర్. అస్సలు ఆలస్యం చెయ్యనే చెయ్యొద్దు, అందరూ సిద్ధంగా ఉన్నారని నాకు తెలుసు. మరి మొదలు పెట్టేద్దాం మనందరికీ ఎంతో ఇష్టమైన గేమ్ షో, షో టైం. తొలి ప్రశ్న, ఇది ఒక పొడుపు కథ. మరి మీ అందరికీ బాగా వచ్చు కదా పొడుపు కథల్ని విప్పడము. చక్కని రెక్కలుంటాయి కానీ పక్షి కాదు, గిరగిరా తిరుగుతుంది కానీ గానుగ కాదు, ఏంటది? చక్కని రెక్కలుంటాయి కానీ పక్షి కాదు, గిరగిరా తిరుగుతుంది కానీ గానుగ కాదు, ఏంటది? జవాబు తెలిస్తే 0402324 0852కి వాట్సాప్ చేసేయండి.

రోజా చిత్ర నుంచి మంచి పాటైతే వినేశాము. మరి శ్రోతలందరూ ఎంత సూపర్ హిట్ గా అలర్ట్ గా ఉన్నారో. ఏ నాకు మీ అందరూ ఒక సీక్రెట్ చెప్పాలి, అందరూ రైట్ ఆన్సర్స్ ఎలా పంపించేయగలుగుతారు? నన్ను వచ్చి మీరు ఎవరైనా పొడుపు కథ అడిగితే మరి నేనైతే ఉక్కిరి బిక్కిరి ఇలా మన అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటానేమో. నేను అడిగిన వెంటనే అందరూ సమాధానాలు చెప్పేస్తున్నారు. ముందర దానికైతే ధన్యవాదాలు. నేను అడిగాను, చక్కని రెక్కలుంటాయి కానీ పక్షి కాదు, గిరగిరా తిరుగుతుంది కానీ గానుగ కాదు, ఏంటది అని అడిగాను. మరి జవాబు ఏంటో తెలుసా? ఫ్యాన్. సో రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపారు? చందనగర్ నుంచి విజయకుమార్, నర్సంపేట నుంచి బాలకృష్ణ, ప్రగతి నగర్ నుంచి హారికారాణి, ఎదుమైలారం నుంచి బాలకృష్ణ, ఇలాగే ఈస్ట్ మరట్పల్లి నుంచి వెంకటరతం, యూసుఫ్ గూడ నుంచి జగదీష్, బోయిన్పల్లి నుంచి శ్రీకాంత్, గజ్వేల్ నుంచి వెంకటేష్, ఖైరతాబాద్ నుంచి జయలక్ష్మి, కామారెడ్డి నుంచి సరస్వతి, అలాగే కిస్మత్ పూర్ నుంచి పద్మావతి, ఉమ్మడ నుంచి దివాకర్, జైనుద్దీన్, వరంగల్ నుంచి సతీష్, ఖమ్మం నుంచి కృష్ణకుమారి, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, రాంపురం నుంచి కట్ల సతీష్, భూదాన్ పోంచంపల్లి నుంచి మార్కండేయ, అనిత పాలెంపోలయ్య, ఆళ్లగడ్డ నుంచి నిమాన్ నుంచి పున్న వెంకటేశం, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు.

షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి షో టైంలో రెండో ప్రశ్న కోసం అందరూ సిద్ధంగా ఉన్నారా? ఉన్నామంటున్నారు. సో సెకండ్ క్వశ్చన్కి వెళ్లే ముందర మా ఫోన్ నంబర్ మరోసారి 0402324085204023240852 ఇది మా వాట్సాప్ నంబర్. మరి రెండో ప్రశ్న, 2024 జాగ్రత్తగా వినండి, 2024 ఈ సంవత్సరానికి గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరికి వచ్చింది? 2024 గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరికి వచ్చింది? జవాబు తెలిస్తే 0402324085కి వాట్సాప్ చేసేయండి.

ప్రేమించుకుందాం రాచిత్ర నుంచి మంచి పాట వినేశాం కదా. మరి ఇందాక పాట వినక ముందర నేను అడిగాను, షో టైంలో 2024 సంవత్సరానికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరికి వచ్చింది అని. శ్రోతలందరూ సరిగ్గా గెస్ చేశారు, సరైన జవాబులే పంపించారు. అనంత్ నాగ్ గారికి ఈ అవార్డు ఇచ్చారనమాట. 2024 సంవత్సరానికి వారిని ఈ అవార్డు వరించింది. మరి రైట్ ఆన్సర్స్ పంపించిన కొందరు శ్రోతల పేర్లు చూసేద్దాం. నందిపేట నుంచి రాకేష్ ఫరీద్, మల్కాజిగి నుంచి రమాదేవి రవికుమార్, జక్రన్పల్లి నుంచి అరుణ రాజేందర్, ఆర్మూర్ నుంచి సుస్వర, బెల్లంపల్లి నుంచి సంతోష్ కుమార్, నిజామాబాద్ నుంచి వేముల నరసింహరావు, పెడన నుంచి అప్పలరాజు, మేడ్చల్ నుంచి నరసింహమూర్తి, లక్ష్మీనగర్ నుంచి ఇందిరా శ్రీనివాస్, గోధుమకుంట నుంచి బండి కృష్ణగౌడ్, హైదరాబాద్ నుంచి విజయకుమార్, పీర్జాతిగూడ నుంచి శ్రీనివాస్, వనస్థలీపురం నుంచి బాలరాజు, ఖైరతాబాద్ నుంచి జయలక్ష్మి, మూరిపొలం నుంచి శ్రీనివాసరావు, అలాగే కర్నూలు నుంచి బ్రహ్మయ్య, పుట్టపక్క నుంచి భవానీ వెంకట్, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
1: ఆనందదాయకం. షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. స్టూడియో క్లాక్ లో సమయం అయితే 1:43. మరి ఆస్కర్స్ మనందరికీ ఎంతో ఇష్టమైన అవార్డు, ఎందుకంటే అత్యుత్తమ ప్రమాణాలతోటి ఈ అవార్డు ఇస్తారని చెప్పి ప్రపంచవ్యాప్తంగా అందరు ఎదురు చూస్తారు కదా. సరే, 2027 సంవత్సరానికి గాను భారతదేశం నుంచి ఏ చిత్రం ఆస్కర్ బరిలో నిలుస్తోంది? 2027 సంవత్సరానికి గాను భారతదేశం నుంచి ఏ చిత్రం ఆస్కర్ బరిలో నిలుస్తోంది? జవాబు తెలిస్తే 0402324 0803 2402852 ఈ నంబర్కి వాట్సాప్ పంపించండి.

షో టైంలో ఇందాక నేను అడిగాను, 2027 సంవత్సరానికి గాను భారతదేశం నుంచి ఏ చిత్రం ఆస్కర్ బరిలో నిలుస్తోంది అని. మరి జవాబేంటో తెలుసా? మరాఠీ చిత్రం గోంధల్. శ్రోతలందరూ సరైన జవాబులే పంపించారు. ఎవరెవరో కొందరి పేర్లు చూసేద్దాం. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, పొద్దుటూరు నుంచి దస్తగిరి సంధ్య, ఆర్మూర్ నుంచి రాధా, మూసాపేట నుంచి నరేష్ రా, రోజా, జంకంపేట నుంచి నారాయణ అనసూయ, ఆదర్శనగర్ నుంచి కీర్తి రాజ్కుమార్, అమనగుర్తి నుంచి లక్ష్మీనారాయణ, బంజారాహిల్స్ నుంచి ఎస్కే జాని, ఓల్డ్ శివగంగా నగర్ నుంచి ధనరాజ్, షాపల్లి నుంచి శ్రీనివాస్, కడతాల నుంచి కానుగోలు గోపాల్, సీతారాంబాగ్ నుంచి అరవింద్, మహారాష్ట నుంచి నాగభూషణ్ రావు, కీసర నుంచి కాంచనా కిట్టు, చంద్రపురి కాలనీ నుంచి కిషోర్, లలిత, ఉమ్మడి నుంచి జైనుద్దీన్, వీరందరూ సరైన జవాబు పంపించారు. మరి ఈ రోజు షో టైంలో పాల్గొన్న శ్రోతలందరికీ అనేక ధన్యవాదాలంటోంది ఆకాశవాణి వివిధ భారతి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 2 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. 2 గంటల 15 నిమిషాలకు శక్తిశిలిలో మళ్లీ కలుద్దాం.

0: News.
1: The headlines. Prime Minister Narendra Modi says

శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఇందాక కార్యక్రమం మొదటిలోనే దొంగతనం చేసిన ఒక వ్యక్తి గురించి, ఒక శక్తిశీలి గురించి మాట్లాడతాను చెప్పుకుందామని అన్నాను కదా. అక్షరాలు దొంగిలించిన ఆమె ఎవరో తెలుసా? రాష్ సుందరీదేవి. బెంగాల్లోని పొటాజియా గ్రామంలో 1809 అంటే 1809లో పుట్టారు. అబ్బో, ఎప్పటి కథ ఇది! 2000 సంవత్సరాల క్రితం జరిగిన విషయాల ఇప్పుడెందుకండి అని అంటారా? ఇదంతా జెన్

ఆల్ఫా బీటాల యుగం, ఫాస్ట్గా ఉండాలి, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అంటారా? మహిళలు ఆకాశం కూడా దాటి ఇంకా హద్దులున్నాయా అని దూసుకువెళ్తున్నారు అన్ని రంగాలలో, అవునా? కానీ తొలి అడుగు ఎవరో ఒకరు ఎప్పుడూ అప్పుడు వేసే ఉంటారు కదా. ఆ తొలి అడుగు వేసిన వారిని శతాబ్దాలు గడిచినా ఒక్కసారి గుర్తు చేసుకుని గౌరవించి ఆ స్ఫూర్తితో మరింత పదునుగా అడుగేద్దామా?

శక్తిశిలిలో మనం మాట్లాడుకుంటున్నాం రాష్ సుందరీదేవి గారి గురించి. 1809 సంవత్సరంలో బెంగాల్లో పుట్టిన వీరి గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. రాష్ సుందరీదేవి పుట్టిన కొన్ని సంవత్సరాలకే తండ్రిగారు పద్మలోచన్ రాయ్ గారు చనిపోయారు. ఇంట్లో తల్లి కుటుంబ పెద్దల ఆలనాపాలనతో పెరిగారు. చిన్నప్పటి నుంచే రాష్ సుందరీదేవికి చదువు అంటే ఎందుకో తెలియని ఇష్టము మమకారము. కాని నేను మాట్లాడేది 2 శతాబ్దాల క్రితం మాట. 200 సంవత్సరాలకు పైగా అప్పటిలో ఆ రోజుల్లో ఆడపిల్లలకు చదువు అనే మాట కూడా విడ్డూరం కాదు, చాలా పెద్ద వింత. వీళ్ల ఇంట్లో ఒక మిషనరీ వాళ్లు మగపిల్లల కోసం స్కూల్ నడిపించేవారు. దొంగచాటుగా బెంగాలీలోని అఆలు నేర్చుకున్నారు. కిటికీ పక్కనే నించొని సమయం దొరికినప్పుడు కాస్త విని అర్థం చేసుకునే ప్రయత్నం చేసేవారు చిన్నారి రాష్ సుందరీదేవి. ఊహించండి, ఒక చిన్న పిల్లకి చదువంటే ఇష్టం, కాని చదువుకునే అవకాశం లేదు. ఎలాగైనా కొంచెమైనా తెలుసుకోవాలి అన్న జిజ్ఞాస ఆశతోటి దొంగతనంగా ఇంట్లో వాళ్లకు తెలియకుండా అలా కిటికీ పక్కన గంటల తరబడి నించునేదట.

స్టూడియో క్లాక్ లో సమయం 2:32. శక్తిశీలిలో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం రాష్ సుందరి దేవి గారి గురించి. 1809లో బెంగాల్లో పుట్టిన వీరి ప్రయాణం గురించి. చిన్నప్పటి నుంచి చదువు అంటే ఇష్టం, కానీ ఆ రోజుల్లో ఆడపిల్లలకు చదువు అంటే చాలా వింతగా చూసే సమయంలో కూడా కిటికీ పక్కన నుంచుని క్లాసెస్ వినేవారని ఇందాక చెప్పాను కదా. 12 సంవత్సరాలకే పెళ్లయింది సీతానాథ్ సర్కార్ గారితో. రమీడియా గ్రామానికి వెళ్లిపోయింది రాష్ సుందరి. అప్పట్లో బాల్య వివాహాలు కామన్ కదా, ఇంకేంటి అంత చిన్నపిల్ల ఇంటి చాకరీకి అంకితమైపోయింది. కాని చదువుకోవాలన్న ఆశ మాత్రం కొండంత పెరిగిపోయింది. వెళ్లి అత్తగారిని అడిగితే ససేమీరా కుదరదు అని శాసించింది. భర్త కూడా ఒప్పుకోలేదు. కాలపరిణామంలో 10 మంది పిల్లలు పుట్టారు. అందులో 3 బతికారు. మరి పాపం మామూలు గృహిణిగానే ఉండిపోయారా అనుకుంటున్నారా? లేదండి, చదువు అనే మంచి అలవాటు ఉండాలే, కాని అది నిద్రపోనివ్వదు కదా.

శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మనం మాట్లాడుకుంటున్నాం బెంగాల్కి చెందిన రాజ్ సుందరి దేవి గారి గురించి. మరి వీరికి చిన్నప్పటి నుంచి చదువు అంటే ఇష్టమున్నా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, పెళ్ళయ్యాక అత్తింటి వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. అప్పుడు ఏం చేశారో తెలుసా? కొడుకు పుస్తకాల్లోంచి నోట్స్ని దొంగతనంగా చింపేసేవారు రాజ్ సుందరిదేవి. ఎవ్వరికీ తెలియకుండా ఎక్కడ దాచుకునేవారో తెలుసా? బియ్యం మూటల్లోనో, అల్మారాల్లోనో, ఒక్కోసారి తన చీర మడతల్లో కూడా. ఆ తర్వాత రాత్రిళ్ళు ఒక చిన్న ప్రమిద పెట్టుకుని ఆ పేపర్ ముక్కల్ని ఆత్రంగా తడిమి తడిమి అక్షరాలు ఎలా రాయాలో నేర్చుకునేవారు. చేస్తున్నంతసేపు కూడా వణుకే, ఎవరికైనా దొరికిపోతున్నావు అన్న భయమే. అసలు మనము ఒక్కసారి ఆలోచించి రాజ్ సుందరిదేవి గారి ప్లేస్లో మనల్ని మనం ఊహించుకుంటే చదువుకోవాలన్న తపన ఆమెకి ఎంత బలంగా ఉంటే అర్ధరాత్రి లేచి ఆ దాచిపెట్టుకున్న పేపర్ ముక్కల్ని రాయడం రాదు కాబట్టి తడిమితే అయినా రాయడం వస్తుందేమో అని తపనతో నేర్చుకున్నారు. అది చదువు అంటే ఇష్టం కాదు అనురక్తి.

కాలం ఎప్పుడూ ఎవరికోసం ఆగదు కదా. చిన్న చిన్న అడుగులు వేయడానికి రాజ్ సుందరిదేవికి ఏళ్ల సమయం పట్టింది. అవును, మరి ఏ టీచర్ దగ్గర అక్షర జ్ఞానం పొందలేదు. తను చిన్నప్పుడు విన్నది, అత్తింట్లో దొంగిలించి తడిమి తడిమి నేర్చుకున్న జ్ఞానమే ఆమెకు మిగిలింది. చైతన్య భాగవతం ఒక్క పేజీ పూర్తిగా చదవడానికి దాదాపు దశాబ్దాల సమయం పట్టింది. 10 నుంచి 20 సంవత్సరాలు అనుకోండి. కాని ఆమె నిరాశపడలేదు, ఆశ కూడా వీడలేదు. ఎలాగైనా సరే ఈ అద్భుతం, చదువుని ఆమె అద్భుతమని అనుకునేది. ఈ అద్భుతాన్ని నేను సాధించాలి, నేను చదువుకోవాల్సిందే అని చెప్పి పట్టుపట్టి పంతంతోటి చదువుకుంది.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మనం మాట్లాడుకుంటున్నాం బెంగాల్ కి చెందిన రాజ్ సుందరి దేవి గారి గురించి. మరి వీరికి చదువుకోవాలనే ఆశ ఉన్న ఆ రోజుల్లో, దాదాపు 200 సంవత్సరాల క్రితము, చదువుకోవడానికి ఆడపిల్లలకి ఎప్పుడూ అవకాశాలు ఇచ్చేవారు కాదు కదా. దొంగతనంగా తన కొడుకు స్కూల్ పుస్తకాల నుంచి పేజీల్ని చింపుకొని బెంగాలీలో ఆలు నేర్చుకున్నారు ఈ అమ్మ. అమ్మయ్యాక కూడా ఆమెకి ఆ తపన పోలేదు. 1876లో ఒక చిన్న కుదుపు వచ్చింది. దాదాపు 60 సంవత్సరాల వయసులో ఆమెలోని రచయిత. అవును, సంవత్సరాలు పట్టింది ఒక్క పేజీ చైతన్య భాగత్వం చదవడానికి. అప్పటి వరకు ఏ భారతీయ మహిళ చెయ్యనిది ఆమె చేసి చూపించింది. తన ఆత్మకథ, ఆటోబయోగ్రఫీ, అమర్ జీవన్, అంటే నా జీవితం అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఆమె దేశపు తొలి ఆత్మకథ రచయిత అయిన మహిళగా నిలిచారు. దట్ ఈజ్ రాజ్ సుందరి దేవి.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: స్టూడియో క్లాక్ లో సమయం 2:53:55 శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఈ రోజు మనం మాట్లాడుకున్నాము బెంగాల్ కి చెందిన రాజ్ సుందరిదేవి గారి గురించి. 60 సంవత్సరాల వయసులో తన ఆటోబయోగ్రఫీ రాసి దేశంలోనే తొలి ఆత్మకథా రచయితగా నిలిచిన మహిళ అయ్యారు రాజ్ సుందరిదేవి గారు. ఓహ్, తన చీకట్లో మగ్గుతూనే రాబోయే తరాలకు అక్షరాల వెలుగు పంచిన దేవత రాజ్ సుందరిదేవి. మహిళ ఏది సాధించాలన్నా పోరాటమే. మహిళలకు చదువుకునే హక్కులు అంత తేలిగ్గా రాలేదు. మౌనంగా పోరాడారు. తమ జీవితాల్ని పణంగా పెట్టి పోరాడిన శక్తిశీలురు మరెందరో ఉన్నారు. ఈరోజు ఈ సంవత్సరం అంటే 2026లో మహిళ ప్రగతిపథంలో కాంతులింతోందంటే ఆ కాంతికి అక్షరం అనే తివాసి వేసిన రాజ్ సుందరిదేవికి ధన్యవాదాలు చెప్పుకోవాల్సిందే.

రాజసుందరీదేవి సహనానికి నిలువెత్తు రూపం. ఆమె జీవితం ఒక స్ఫూర్తిగీతం. అవకాశాలు లేనివారు ఎందరో ఉన్నారు మన చుట్టుపక్కల కూడా. మరి అలాంటి వారిలో కొందరికైనా మనకున్న పరిధిలో, మనకున్న బడ్జెట్లో, ఎందుకంటే ఈ రోజుల్లో ఏదైనా సరే డబ్బుతో ముడిపడి ఉంది అని అంటారు కదా, మనకు ఎంత వీలైతే అంత కొందరికైనా చదువు అనే ఊతమందిద్దాం. నేటి బాలికనే రేపటి ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, రేపటి రాజసుందరీదేవి కావచ్చు, లేదా రాకెట్ తీసుకుని అలా ఆకాశంలోకి దూసుకువెళ్లవచ్చు. మరి అలాంటి సహాయం కోసం ఎదురుచూస్తున్న ఎందరో మహిళల కోసం మేమున్నామంటూ మనం కూడా ఒక అడుగు ముందుకు వేద్దామా? నమస్కారమంటూ సెలవు తీసుకుంటోంది మీ రేడియో సఖీ అనుపమా.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 3 గంటలు. ముంబై వివిధ భారతి నుంచి కార్యక్రమాలు రిలేగా వింటారు వెంటనే.
1: ఏ వివిధ భారతి హే మన్ చాహే గీత్ ఏ కార్యక్రమ ఆప్ సునేంగే బస్ థోడీ హీ దేర్ మే.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5 గంటలకు వస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన 20వ విడత రోజ్గార్ మేళాలో ఉద్యోగాలు పొందిన యువతకు మంత్రి కిషన్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. ఇప్పటి వరకు 13 లక్షల మందికి ఉపాధి కల్పించామని, వికసిత్ భారత్ 2047 సాధనలో ఈ యువత పాత్ర కీలకమంటూ పేర్కొన్నారు. హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన రోజ్గార్ మేళాలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొని నియామక పత్రాలు అందజేశారు. మోదీ ప్రభుత్వం ఎలాంటి లీకేజీలు, పైరవీలు లేకుండా పూర్తి మెరిట్ ప్రాతిపదికన ఇప్పటికే 12.24 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసిందంటూ తెలిపారు. కృత్రిమ మేధ వల్ల ప్రమాదమేమీ లేదని ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ స్పష్టం చేశారు. 2030 నాటికి ఏఐ కారణంగా ప్రపంచం అంతమవుతుందనే వాదనలను పూర్తిగా తోసిపుచ్చుతూ అలా జరగడానికి 0% కూడా అవకాశం లేదంటూ తేల్చేశారు. హైదరాబాద్లో అంతర్జాతీయ మొబైల్ ఫోన్ డిస్పోజల్ రాకెట్ను టాస్క్ ఫోర్స్ ఖమ్మం పోలీసులు ఉమ్మడి ఆపరేషన్లో గుట్టురట్టు చేశారు. ఈ కేసులో 9 మంది నిందితులను అరెస్టు చేశారు. బోగస్ అడ్మిషన్స్ ద్వారా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులు పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలతో హైదరాబాద్లోని పలు ప్రైవేటు కళాశాలల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ తనిఖీలో భాగంగా

విద్యార్థుల బయోమెట్రిక్, సిబ్బంది వివరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. H-1B వీసా దరఖాస్తులపై విధించిన $100,00 భారీ ఫీజు నిబంధనను అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ మరో ఏడాది పాటు పొడిగించారు. విదేశీ ఉద్యోగులను నియమించుకునే సంస్థల నుంచి ఈ ఫీజు వసూలు చేసే ఎగ్జిక్యూటివ్

అభ్యర్థులై మాత్రమే ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారని పేర్కొంటూ బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. హఫీజ్పేట్లో మహిళపై హోంగార్డ్ దాడి చేయడాన్ని డీజీపీ సివి ఆనంద్ తీవ్రంగా ఖండించారు. క్షమించరాని ఈ చర్యకు పాల్పడిన హోంగార్డును సర్వీస్ నుంచి తొలగించి ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సైబరాబాద్ కమిషనర్ను ఆదేశించారు. టీఎంసీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో పార్టీ పేరు పోలు గడ్డి గుర్తును తాత్కాలికంగా నిలిపివేస్తూ ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ మమతా బెనర్జీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పార్టీ హక్కులపై పూర్తిస్థాయి పరిశీలన అవసరమని ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగతి ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఇయర్లోనే బెస్ట్ డేస్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు బయట ఉన్నటువంటి ఈ వైబ్ చూస్తుంటే గణేష్ పండుగతో గల్లీలన్నీ గణపతి పూజలతో బిజీగా ఉన్నాయి. ఓ పక్క భక్తి భవన, మరో పక్క డీజే స్టెప్పులతో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఎటు చూసినా సందడే సందడిగా అనిపిస్తుంది. అండ్ మరి ఈ వైబ్ని మరింత లెవెల్కి తీసుకెళ్దాం వీకెండ్ స్పెషల్ చాయ్తో హాయ్ కబుర్లో. మస్తు మస్తు కబుర్లు మాట్లాడుకుంటూ సో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ అందరికీ ఒక మంచి పాట, పాట తర్వాత చాయ్తో హాయ్ కబుర్లలో మంచి మంచి విషయాలు మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రేణి మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. మరి ఇవాల్టి డే స్పెషల్ గనక మనం మాట్లాడుకున్నట్టయితే మాత్రం ప్రపంచవ్యాప్తంగా పాటించే ఒక ముఖ్యమైన వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఒకటి జరుగుతుందన్నమాట 1986 నుంచి. ఇంతకీ ఏంటా అనంటే మాత్రం ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనింగ్ డే అని చెప్పేసి, క్లీనింగ్ అప్ డే అని చెప్పి నిర్వహిస్తున్నారన్నమాట. సముద్ర తీరాలు మరియు జలమార్గాలను చెత్త నుంచి కాపాడడం ఈ డేకు ఉన్నటువంటి స్పెషాలిటీ అన్నమాట. 1986 నుంచి ఓషన్ కన్వర్జెన్సీ పనిచేస్తున్నటువంటి లిండా మార్నిస్ మరియు క్యాథియో హెరక్ కలిసి టెక్సాస్లో ఈ ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ టైం స్టార్ట్ చేశారనమాట. ఈ కోస్టల్ క్లీన్ అప్ డే అని స్టార్ట్ చేశారనమాట 1986లో. సో ఫస్ట్ టైం అప్పుడు స్టార్ట్ చేసినటువంటి ప్రోగ్రామ్కి 2800 మెంబర్స్ వాలంటీర్స్గా వచ్చారనమాట. సో ఇప్పుడు కట్ చేస్తే 40 ఇయర్స్ తర్వాత 100కు పైగా దేశాల్లో ఈ ఇంటర్నేషనల్ డే అండ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో దాదాపు ఇప్పటివరకు 20 మిలియన్ వాలంటీర్స్ అనేది ఈ ప్రోగ్రామ్లో ఇన్ని సంవత్సరాలుగా పార్టిసిపేట్ చేస్తూ వస్తున్నారన్నమాట. సో మరి మన ఇండియాలో కూడా ఈ ప్రోగ్రామ్ని 2006 నుంచి భారత తీర ప్రాంతాల్లో ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారన్నమాట 2006 నుంచి. నిజంగా చెప్పాలంటే మాత్రం సముద్రం మనకు ఎన్నో ఇస్తుంది. అఫ్కోర్స్ మనం ఇప్పటికీ సముద్రానికి చాలా దూరంగా ఉన్నాం, కాకపోతే మనకి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయంటే వాటి కారణం సముద్రాలు. అండ్ ఎన్నో జీవరాశులకి ఇల్లు సముద్రాలు. మరి ఈ సముద్రాలని శుభ్రంగా ఉంచడం కేవలం మన బాధ్యతే కాదు, భవిష్యత్ తరాలకు ఇచ్చే కానుక. సో ఎప్పుడైనా సరే బీచ్కి వెళ్తే మాత్రం డెఫినెట్లీ చెత్త వేయకుండా ఉండండి. కేవలం ఒక బీచే కాదు, అది ఫారెస్ట్ కావచ్చు, పార్క్ కావచ్చు, ఇంకా ఏ టూరిస్ట్ ప్లేస్ అయినా కావచ్చు. కాకపోతే ఎక్కడికి వెళ్ళినా సరే ఆ నేచర్ని డ్యామేజ్ చేయకుండా మన వంతు రెస్పాన్సిబిలిటీని మనం పాటిద్దాం. పాటిస్తారు కదా. మరి మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం చాయ్తో హాయ్ కబుర్లలో ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

మిక్కీ జే మేయర్ కంపోజ్ చేసినటువంటి బ్లాక్ బస్టర్ పాట హిట్ 3 సినిమాల నుంచి శిరీష్ మరియు నూతన మోహన కలిసి పాడినటువంటి బ్లాక్ బస్టర్ పాట విన్నారు. అండ్ చాయ్తో ఆయ్ కబుర్లు వింటున్నారు. నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, వరల్డ్ వైడ్గా సూపర్ హీరో సినిమాలకు ఉన్నంత క్రేజ్ అంతా ఇంత కాదు కదా. ఎందుకంటే మనం చిన్నగా ఉన్నప్పుడు కార్టూన్ ఛానల్స్లో ఈ సూపర్ హీరో సిరీస్లు చూసి అలా అభిమానం పెంచేసుకొని ఆ సినిమాలు రిలీజ్ అయినప్పుడు, సినిమాలుగా మారి సినిమాలు రిలీజ్ అయినప్పుడు వాటికి డెఫినెట్లీ వరల్డ్ వైడ్గా చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. అటు డీసీ కావచ్చు, ఇటు మార్వెల్ కావచ్చు. సో ఒక్కొక్క సూపర్ హీరోకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. వాళ్ళకు ఉన్నటువంటి పవర్స్ని చూసి మనం బాగా ఇంప్రెస్ అవుతాము, వాటిని వాళ్ళని అడ్మైర్ చేస్తూ ఉంటాము. కానీ సూపర్ పవర్స్ లేని సూపర్ హీరో ఎవరు అని అడిగితే మాత్రం వెంటనే చెప్పే నేమ్ ఎస్, బ్యాట్మ్యాన్. సో మరి సెప్టెంబర్ 19th సెలబ్రేట్ చేస్తారనమాట, బ్యాట్మ్యాన్ డేగా సెలబ్రేట్ చేస్తారు. సో బ్యాట్మ్యాన్ డే చెప్పాలంటే ఏంటంటే, ఫస్ట్ టైం 1939 డిటెక్టివ్ కామిక్స్ 27 ఒక రీడ్గా వచ్చిందనమాట, ఒక చిన్న స్టోరీగా వచ్చిందనమాట 1939. సో బాబ్ కేన్ మరియు బెల్ ఫింగర్ కలిసి రూపొందించినటువంటి ఈ క్యారెక్టర్ ఇప్పుడు వరల్డ్ వైడ్గా ఎంత పాపులర్ మనందరికీ తెలుసు. ఒక్కసారి మనం బయటగా రోడ్డు పైన చూస్తే చాలు, మరి బ్యాట్మ్యాన్ సిరీస్లో కార్లు కూడా మనం చాలా చూస్తూ ఉంటాం కదా. సో మరి అలాంటి ఒక క్యారెక్టర్ వరల్డ్ వైడ్గా చాలామంది అభిమానులని చూరుకున్నటువంటి ఈ క్యారెక్టర్ పుట్టింది 1939 ఇదే రోజనమాట. అందుకే ఈ రోజున బ్యాట్మ్యాన్ డేగా సెలబ్రేట్ చేస్తారనమాట ఈ బ్యాట్మ్యాన్ని ఇష్టపడే ఫ్యాన్స్ అందరూ. అందుకే చెప్పాలంటే మాత్రం బ్యాట్మ్యాన్కి ఉన్నటువంటి ఒక చిన్న క్యారెక్టర్ అందరూ బాగా ఇష్టపడుతుంటారు. ఎందుకనంటే చిన్నప్పుడు తను భయపడినటువంటి గబ్బిలాలనే తన గుర్తుగా మార్చుకొని నేరస్తులని భయపడుతూ ఉంటాడు బ్యాట్మ్యాన్. తన భయాన్ని బలంగా మార్చుకున్నాడు కాబట్టి ఆ క్యారెక్టర్కి అంత ఇంపార్టెంట్ అనమాట. అందుకనే నిజ జీవితంలో కూడా మనం దేని గురించి అయితే భయపడుతూ ఉంటామో ఆ భయాన్ని జయిస్తే మనం కూడా బ్యాట్మ్యాన్ అవుతాం అని అంటారు చాలామంది. మేబీ మనం కూడా సూపర్ హీరోసేనేమో, మన భయాన్ని మనం జయిస్తే మనం కూడా ఓ సూపర్ హీరో అవుతాం. ఏమంటారు దోస్తు, మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
1: చిక్కుకున్నాడు.
2: యూపీఐ పిన్ ఎంట్రింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగానే ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన ఎస్ చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. విజయ్ సేతుపతి యాక్ట్ చేస్తున్నటువంటి 50th ఫిల్మ్ మహారాజా సినిమా నాకు తెలిసి అందరూ చూసుంటారు. అండ్ చాలా చాలా అందరికీ బాగా నచ్చినటువంటి సినిమా. అండ్ తన డస్ట్బిన్ పోయిందని పోలీస్ స్టేషన్కి వెళ్ళడంతో మొదలయ్యే కథ ఇప్పుడు హాలీవుడ్ వరకు వెళ్ళింది అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మరి ఇప్పుడు ఈ సినిమాని విజయ్ సేతుపతి యాక్ట్ చేసినటువంటి ఈ సినిమా ఇప్పుడు హాలీవుడ్లో రీమేక్ చేయబోతున్నారని చెప్పి ఈ సినిమాని తమిళ్లో ప్రొడ్యూస్ చేసినటువంటి సుధాన్ సుందరం గారు కన్ఫర్మ్ చేశారనమాట. మరి ఈ సినిమా మన ఇండియాలో ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. అలాగే సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో రిలీజ్ అయ్యి చాలా మంచి పేరు కూడా సంపాదించుకుందనమాట. చైనాలో విడుదలైనటువంటి ఈ సినిమా చాలా హై కలెక్షన్స్ కూడా సాధించింది అని చెప్తూ అంటూ ఉంటారనమాట. మరి ఇక్కడ ఈ రీజియన్లో సౌత్ ఈస్ట్ ఏషియాలో వచ్చినటువంటి రెస్పాన్స్ హాలీవుడ్ వరకు చేరిందో ఏమో. మరి ఇప్పుడు ఈ సినిమాని ఇంగ్లీష్లో రీమేక్ చేయబోతున్నారనమాట. సో నార్మల్గా మనం అందరం చూస్తుంటాం హిందీ సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు స్పెషల్లీ మన ఇండియన్ లాంగ్వేజెస్లో రీమేక్ చేస్తూ ఉంటారు. బట్ ఇలాంటి ఒక టైంలో ఒక తమిళ్ సినిమా, దట్టు మన సౌత్ ఇండియన్ నుంచి వచ్చినటువంటి ఈ సినిమా ఇప్పుడు హాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారంటే మాత్రం ఒక చిన్న మంచి ఫీల్ ఉంది కదా. సో గతంలో కూడా సూపర్ స్టార్ కృష్ణ గారు యాక్ట్ చేసినటువంటి మోసగాళ్ళకు మోసగాడు సినిమా కూడా ఫారిన్ లాంగ్వేజెస్లో ఇంగ్లీష్లో ఈ సినిమాని రీమేక్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ మహారాజా సినిమాని ఇంగ్లీష్లో గనక రీమేక్ చేస్తే ఎవరు యాక్ట్ చేస్తారు మీ దృష్టిలో? కానీ ఒక పేరు మాత్రం బయటకు వచ్చిందనమాట. ఇంటర్స్టెలార్, డాలాస్ బయర్ క్లబ్ లాంటి సినిమాల ద్వారా ఆస్కార్ రేంజ్లో అవార్డు సాధించినటువంటి మాథ్యూ మెకానహే ఈ సినిమాలో యాక్ట్ చేయబోతున్నారు అని చెప్పేసి వస్తున్నాయి. కానీ ఇంకా కన్ఫర్మ్ చేయలేదన్నమాట. బట్ ఏదేమైనా ఈ సినిమా హాలీవుడ్లో కూడా ఒక మంచి విజయం సాధించాలి. అండ్ దట్టు మన ఇండియన్ లాంగ్వేజెస్లో నుంచి హాలీవుడ్ రేంజ్లో వెళ్తుంది కాబట్టి డెఫినెట్లీ ఒక మంచి ఫీల్ కదా దోస్తో. మరి మీ అందరికీ ఒక మంచి పాట పాడిన తర్వాత మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 700 సంవత్సరాల చెట్టును మీరు ఎప్పుడైనా చూసారా? ఈ చెట్టును చూడాలంటే మాత్రం డెఫినెట్లీ బీహార్లోని ముంగేర్ ఇండియన్ టొబాకో కంపెనీకి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడే ప్రపంచంలో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి 700 సంవత్సరాల బనియాన్ ట్రీని మీరు చూడగలుగుతారు. మన ఇండియాలో చెట్టు అంటే అది కేవలం ఒక చెట్టు కాదు, అది ఒక ఆలయంతో సమానం. గ్రామ పెద్దలకి ఆ చెట్టు కోర్ట్ అవుతుంది, అదే చెట్టు చిన్న పిల్లలకి ఆట స్థలం అవుతుంది, అదే చెట్టు నీడలో ఉన్నటువంటి ఎన్నో కుటుంబాలకి ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో పక్షులకు ఆ చెట్టే గేటెడ్ కమ్యూనిటీ అవుతుంది కదా. మరి అలాంటి చెట్టు ఇప్పుడు 700 ఇయర్స్ ఓల్డ్ అనేది ఇప్పుడు మనకు ముంగేర్లో ఉన్నటువంటి బీహార్లో ఉన్నటువంటి ఈ చెట్టు ఇప్పుడు ప్రపంచంలోనే పురాతనమైనటువంటి చెట్టుగా సైంటిస్టులు కనుగొన్నారనమాట. బిర్లా సాహిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెలియో సైన్సెస్ ఈ పర్టికులర్ రీసెర్చ్ అనేది చేపట్టారనమాట. మరి కార్బన్ డేటింగ్ పద్ధతిని ఉపయోగించి ఈ చెట్టుకున్నటువంటి వయసుని నిర్ధారించారనమాట. 700 సంవత్సరాలంటే నిజంగా ఒక్కసారి ఊహించుకోండి, ఆ చెట్టు ఎంత చరిత్రను చూసి ఉంటుందో. ఎన్నో సామ్రాజ్యాలు మారాయి అండ్ ఆ చెట్టు మాత్రం అలాగే ఉండిపోయిందనమాట. ఎన్నో వర్షాలు చూసి ఉంటుంది, ఎన్నో ఎండలను చూసి ఉంటుంది, ఎన్నో తరాల మనుషులను చూసి ఉంటుంది, ఎన్నో పక్షులు ఆ చెట్టు మీద గోళ్ళు కట్టుకొని పిల్లల్ని చేసి ఉంటుంది కదా. నిజంగా చెప్పాలంటే మాత్రం ఆ చెట్టు ఒక లివింగ్ హిస్టరీగా మనం దాన్ని మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని తరాలుగా, ఇన్ని 100 సంవత్సరాలుగా అలాగే ఉందనంటే మాత్రం సూపర్ కదా. మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం ఇవాళ మన చాయ్తో హాయ్ కబుర్లు. మరి మీ అందరి కోసం ఈ పాట తర్వాత మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. దోస్తు మరి విన్నారు కదా ఇవాళ మన చాయ్తో హాయ్ కబుర్లో మంచి మంచి ఇన్ఫర్మేషన్ ని. మరి స్టూడియోలో సమయం 5:50 కావస్తుంది. మరి కొన్ని క్షణాల్లో ఉర్దూలో వార్తలు వింటారు.

0: అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV/AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది గణేష్ గుల్లిపల్లి. ముందుగా ముఖ్యాంశాలు. త్వరలో నిర్మించబోయే వరంగల్ ముమ్నూరు విమానాశ్రయానికి పేరును సూచించమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో జరిగిన 20వ రోజ్గర్ మేళాలలో కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. న్యూఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ సదస్సులో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ వాటాను 10% రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. కృష్ణానదీ జలాల వాటాను ఉపయోగించుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రాబోయే వరంగల్ ముమ్నూరు విమానాశ్రయానికి పేర్లను సూచించమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రజలను కోరుతూ ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసినందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 295 కోట్ల రూపాయలను కేటాయించిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ విమానాశ్రయం ప్రాంతీయ అభివృద్ధి, పారిశ్రామిక, పర్యాటక రంగాలకు ఊతమిస్తుందని పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా టెర్మినల్ భవనం, ఏటీసీ టవర్తో సహా తుది 213.59 కోట్ల ప్యాకేజీ కోసం టెండర్లను ఆహ్వానిస్తూ డిసెంబర్లో శంకుస్థాపన కార్యక్రమానికి ప్రణాళికలతో ముందస్తు దశకు చేరుకుంది. దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందనే సత్యాన్ని రుజువు చేస్తూ హైదరాబాద్లోని మాదాపూర్లో గల దస్పల్లా హోటల్లో నిర్వహించిన 20వ రోజ్గార్ మేళాలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కొత్తగా ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ తాజా దశతో కలిపి ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 13 లక్షల నియామకాలతో ఈ ప్రధాన మైలురాయిని సాధించారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ప్రజాసేవ అనేది ఒక ఉన్నతమైన బాధ్యతని అభివర్ణిస్తూ సాంకేతికతను అలవర్చుకొని పారదర్శకతతో సాగాలని కొత్తగా ఎంపికైన 20 నుంచి 30 వయసు గల అభ్యర్థులకు కిషన్ రెడ్డి సూచించారు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కా జిమ్మేదారీ సంభాలనే కా బాత్ హర్ సెక్టర్ కా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కా జిమ్మేదారీ దియా హై. పహలే బ్యాంక్ సిర్ఫ్ ఛోటే ఛోటే కామ్ కర్తే థే, ఆజ్ బ్యాంక్ హర్ సెక్టర్ కా కామ్ బ్యాంక్స్ మే భీ హో రహే హై. ఆనే వాలే దిన్ మే భీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కా జో వికసిత్ భారత్ కే లియే జో 2047 మే 100 సాల్ కా ఇండిపెండెంట్ డే సెలబ్రేషన్స్ భారత్ బనేగా. జబ్ తక్ భారత్ వికసిత్ భారత్ బన్నా హై యే ప్రధానమంత్రి జీ కా లక్ష్య హై. వికసిత్ భారత్ మే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కా రోల్ ఇంపార్టెన్స్ ఆనే వాలే దిన్ మే ఔర్ బడేగా.
0: సరికొత్త సాంకేతికతలైన ఏఐ, గ్రీన్ ఎనర్జీల్లో నైపుణ్యం పొందాలని అభ్యర్థులను ప్రోత్సహిస్తూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు మౌలిక సదుపాయాలు, తయారీ, స్టార్టప్స్ రంగాల్లో కూడా భారీ ఉద్యోగ అవకాశాలు కల్పించబడుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. 2014లో కొన్ని వందల్లో ఉన్న అవకాశాలు 2026 జూన్కి 2.

3 లక్షలకు చేరాయని అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డి సంస్థలో జరిగిన 20వ రోజ్గార్ మేళాలో ఎంపికైన 221 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో సుమారు 13 లక్షల నియామకాలు పూర్తయ్యాయని అన్నారు. అవినీతి, రాజకీయ ప్రభావం లేకుండా మెరిట్ ఆధారంగా నియామకాలు జరిగాయని తెలంగాణలో నియామక సవాళ్లతో కేంద్ర పారదర్శక పద్ధతిని పోల్చారు. ఖాళీలను భర్తీ చేయడం వలన మారుమూల ప్రాంతాల్లో ప్రజాసేవ బలోపేతం అవుతుందని, కుటుంబ జీవనోపాధికి సహాయం అందుతుందని మంత్రి అన్నారు. ఉద్యోగ అవకాశాలు, స్టార్టప్ ప్రోత్సాహం, మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా 2047 నాటికి వికసిత్ భారత్ను నిర్మించేందుకు కేంద్ర సంకల్పాన్ని ప్రస్తావిస్తూ నిజాయితీ పట్టుదలతో ప్రజాసేవ చేయాలని కొత్త ఉద్యోగులను సూచించారు. న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహించిన వికసిత్ భారత్ సదస్సులో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క 2047 నాటికి రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యాన్ని వివరించారు. జాతీయ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ వాటాను 10% రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొంటూ ప్రభుత్వ రుణాల నుండి ప్రైవేట్ సంస్థాగత పెట్టుబడులకు మార్చాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. క్యూర్ ప్యూర్ రేర్ ఫ్రేమ్వర్క్, 30,000 ఎకరాల భారత్ ఫ్యూచర్ సిటీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా సుస్థిర వృద్ధిని సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు. కృష్ణానదీ జలాల వాటాను ఉపయోగించుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ భవన్లో హరీష్ రావు మాట్లాడుతూ, గత 3 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ 718 TMCలు ఉపయోగించుకోగా తెలంగాణ కేవలం 216 TMCలు మాత్రమే ఉపయోగించుకుందని అన్నారు. తగినంత నీటిమట్టాలు, పనిచేస్తున్న పంపులు ఉన్నప్పటికీ కల్వకుర్తి వద్ద నీటిని ఎత్తాడని ఆరోపిస్తూ ప్రస్తుత పరిస్థితిని కాంగ్రెస్ సృష్టించిన కరువుగా అభివర్ణించారు. నిజామాబాద్ ఐటీ టవర్స్లో నిర్వహించిన ఎన్ఎన్ హ్యాకథాన్ 2026కు ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సామాజిక శ్రేయస్సు, ఏఐ ఆధారిత పరిష్కారాలకు ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. పోలీసింగ్లో పెరుగుతున్న సాంకేతికత పాత్రను ప్రస్తావిస్తూ సైబర్ క్రైమ్స్, రోడ్డు భద్రత అవగాహన గురించి హెచ్చరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మధ్య రహస్య రాజకీయ సంబంధాలు, ఏఐసీసీకి నిధులు మళ్లించేందుకు భూ కబ్జాలపై చర్చలు జరుగుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఏఐఎంఐఎంతో పొత్తు పెట్టుకుని మైనార్టీ ఓట్లను పొందేందుకు రామారావు అనుచరులు ఆర్థిక లేవాదేవీలు జరుపుతున్నారని బండి సంజయ్ అన్నారు. దాదాపు 10 దశాబ్దం తర్వాత తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ యూనియన్ గుర్తింపు ఎన్నికలు వచ్చే నెల 9వ తేదీన నిర్వహిస్తామని ప్రకటిస్తూ, గత ప్రభుత్వంలో అణిచివేసిన కార్మికుల హక్కులను పునరుద్ధరిస్తామని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజా రవాణాకు కార్మికులే వెన్నెముక అని అభివర్ణిస్తూ ఈ ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనాలని మంత్రిని కోరారు. పెండింగ్లో ఉన్న డీఏ చెల్లింపులు, 1432 కారుణ్య నియామకాలు, నియామకాల ఆమోదాలు, వాహన విస్తరణ వంటి ప్రభుత్వ కార్యక్రమాలను మంత్రి ప్రస్తావించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనాన్ని పర్యవేక్షించేందుకు ఎన్నికైన యూనియన్ ప్రతినిధులు అధికారిక కమిటీల్లో చేరతారని మంత్రి అన్నారు. భద్రాచలంలో ఈ నెల 24 నుండి 26 తేదీల్లో జరిగే వినాయక నిమజ్జనాలకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. ఈరోజు భద్రాచలం గోదావరి తీరంలోని నిమజ్జన ఘాట్లను పరిశీలించిన ఆయన, లాంచీలు, బారికేడింగ్, లైటింగ్, సీసీ కెమెరాలు, తాగునీరు, వైద్య బృందాలు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని అధికారులను సూచించారు. పాలెంలోని కేవీక్యూలో జిల్లా వ్యవసాయ శాఖ నిర్వహించిన కిసాన్ మేళా, రైతు శాస్త్రవేత్తల సమావేశాన్ని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ పాటిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని సాగు ఖర్చులు తగ్గించుకోవాలని, పొడినేల పరిస్థితులు, వర్షాభావం దృష్ట్యా రబీలో వరికి బదులుగా ఆరుతడి పంటలు వేయాలని, నేల పరీక్షలతో ఎరువులు వాడాలని సూచించారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సహకారంతో పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఆజావహుల కోసం ఈ నెల 28 నుంచి ఉచిత ప్రీ రిక్రూటింగ్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిళ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు నిపుణుల పరీక్షా మార్గదర్శకత్వం కోసం స్థానిక పోలీస్ స్టేషన్లో వారి బయోడేటాలను సబ్మిట్ చేయవచ్చు.
పండుగ సీజన్లో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు చెర్లపల్లి శ్రీకాకుళం రోడ్డు మధ్య

0: 8 వారాంతపు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అక్టోబర్ 6 నుండి నవంబర్ 25 వరకు ఏసీ స్లీపర్ జనరల్ కోచ్లు గల 07037, 07038 రైళ్లు మంగళ బుధవారాల్లో నడుస్తాయి. ఇవి ప్రధాన కీలక స్టేషన్లలో ఆగుతాయి. యువతకు ప్రాక్టికల్ విమానయాన శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ విమానయాన అకాడమీతో సాంకేతిక విద్యాశాఖ 5 ఏళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె కేశవరావు సమక్షంలో సచివాలయంలో కుదిరిన ఈ ఒప్పందం రామంతపూర్లోని జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ డిప్లొమాను మరింత మెరుగుపరుస్తుంది. హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ దగ్గర హోంగార్డ్ ఆనంద్ ఒక మహిళను లాఠీతో కొడుతూ జుట్టు పట్టుకుని లాక్కెళ్తున్న దృశ్యాలు గల వైరల్ వీడియో ఆధారంగా మియాపూర్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. కక్షిదారు లోక్ అదాలత్ కార్యక్రమం మధ్యవర్తిత్వం ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కారం ద్వారా తమ సమస్యను త్వరతగతిన పరిష్కరించుకోవాలని వనపర్తి జిల్లా ప్రధాన న్యాయమూర్తి బక్కరాజు శ్రీనివాసరావు సూచించారు.
1: కొందరు టీమ్ ఆఫ్ అడ్వకేట్స్ ని ప్రతి కోర్టులో సెలెక్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అకాడమీలో 40 అవర్స్ ట్రైనింగ్ అని. సో ఈ మీడియేషన్ వ్యవస్థను అందరూ మంచిగా సద్వినియోగం చేసుకుంటే చాలా బాగుంటుంది.
0: ముఖ్యాంశాలు మరోసారి. త్వరలో నిర్మించబోయే వరంగల్ మమ్నూర్ విమానాశ్రయానికి పేరును సూచించమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో జరిగిన 20వ రోజ్గార్ మేళాలలో కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ అర్జుని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, ఆల్ టైమ్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వినేసేద్దాం బ్యాక్ టు బ్యాక్. మరి మొదటగా నేను మీ అందరికోసం వినిపించబోతున్నటువంటి పాట సంగీత దర్శకులు రాజ్ కోటి గారు సంగీతం సమకూర్చినటువంటి 1991 లో విడుదలైనటువంటి శత్రువు. మరి ఈ సినిమాల నుంచి బాలగారు చిత్ర గారు కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం ఆల్ టైమ్ హిట్స్ లో.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
1: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ అర్జుషేని మాట్లాడుతున్నాను. ఆల్ టైమ్ హిట్స్ లో ఎస్వి కృష్ణారెడ్డి గారు సంగీతం సమకూర్చినటువంటి బ్లాక్ బస్టర్ ఫిలిం శుభలగ్నం సినిమాల నుంచి ఒక బ్లాక్ బస్టర్ పాట విన్నారు బాలుగారు, చిత్ర గారు కలిసి పాడినటువంటి పాట. మరి నెక్స్ట్ మన షోలో నేను మీ అందరికోసం వినిపించబోతున్నటువంటి పాట ఇళయరాజా గారి సంగీతం సమకూర్చినటువంటి 1 ఏప్రిల్ విడుదల. మరి ఈ సినిమాల నుంచి సూపర్ హిట్ కాంబినేషన్ బాలుగారు చిత్ర గారు కలిసి పాడినటువంటి ఈ బ్లాక్ బస్టర్ పాట మీ అందరికోసం ఆల్ టైమ్ హిట్స్ లో. స్టే ట్యూన్డ్.

ఆల్ టైమ్ హిట్స్ లో పాటల ప్రయాణం కంటిన్యూ అవుతుంది. లమ్హే ప్రోగ్రాం తర్వాత మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి స్టూడియోలో సమయం 6:40 అవుతుంది. లమ్హే కార్యక్రమంలో ఆర్జే చేతన్ సిద్ధంగా ఉన్నారు. వినేసేద్దాం ఇవాళ మన లమ్హే కార్యక్రమంలో ఏం చెప్తారో.

హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లమ్హే ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. ఆంటర్ప్రూనియర్ క్యా హోతా హై, హూ ఇస్ అన్ ఆంటర్ప్రూనియర్, ఉద్యమి కౌన్ హై. ఉద్యమి శబ్ద కి ఉత్పత్తి ఫ్రెంచ్ భాషా మే హుయి హై. ఏక్ ఉద్యమి వో హోతా హై జో కిసీ ఉద్యమ్ కే జోఖిమ్ కో వ్యవస్థిత్ ప్రబంధిత్ ఔర్ గ్రహణ కర్తా హై. ఉద్యమ్ ఏక్ ఉపక్రమ హై, విశేష రూప్ సే ఏక్ జిస్మే ఉత్పాదన్ కే న్యూనతమ్ చార్ కారక్ అర్థాత్ భూమి, శ్రమ్, పూంజీ ఔర్ ఉద్యమి శామిల్ హై. జైసే కి ఏక్ ఆంటర్ప్రూనర్ ఏక్ వ్యవసాయ కి కల్పనా కర్తా హై. ఉపక్రమ ఉద్యమ్ స్థాపిత్ కర్నే కే లియే సాహసిక్ నిర్ణయ లేతా హై. ఉత్పాదనో కే విభిన్న కారకో కో సమన్వయ కర్తా హై ఔర్ ఇసే ఏక్ శురువాత్ దేతా హై. తో ఇస్మే ఆర్థిక గతివిధి శురూ కర్నే మే జోఖిమ్ ఔర్ నవాచార్ లేనే కి ఇచ్ఛా శామిల్ హై. ఉద్యమీ వ్యవసాయ ఉద్యమ్ కే మాలిక్ హోతే హై జో పూంజీ కా నివేశ్ యోగదాన్ కర్తే హై ఔర్ వ్యావసాయిక జీవన్ కే దౌరాన్ అనిశ్చితతాఓ కా జోఖిమ్ ఉఠాతే హై. ఉద్యమి ఔర్ ఉద్యమ్ జుడే హువే హై. ఏక్ ఉద్యమ్ కి సఫలతా ఉద్యమి పర్ నిర్భర్ కర్తీ హై. వో యాక్షన్ ఓరియంటెడ్ ఔర్ అత్యధిక ప్రేరిత హై. ఉన్కే పాస్ లాభ కే లియే ఆవశ్యక్ ఇన్పుట్ సంసాధన్ ఏకాత్ర కర్నే కే లియే వ్యవసాయిక్ అవసరో కా మూల్యాంక కర్నా ఔర్ సఫలతా కి గ్యారంటీ కే లియే ఉచిత్ కార్వాయి శురూ కర్నే కి క్షమతా హై. ఉద్యమి ఉత్పాదన్ కా ముఖ్య కారక హై. వో నవచార్ ఉన్ముఖ హై. వో ఉత్పాద్ కే సంబంధ మే నిర్ణయ లేతా హై, అర్థాత్ క్యా ఉత్పాదన్ కర్నా హై, కైసే ఉత్పాదన్ కరే, కహాన్ ఉత్పాదన్ కరే ఔర్ ఉపభోక్తా కౌన్ హై, యా బాజార్ కహాన్ హై, యా కిస్కే లియే ఉత్పాదన్ కర్నా హై. యే ఉద్యమి హై జో ఉత్పాదన్ కే సభీ కారకో కో జుటాకర్ ఉత్పాదన్ ప్రక్రియ శురూ కర్తా హై. యో వ్యవసాయ కి సఫలతా యా విఫలతా యా లాభ యా హాని కే లియే జిమ్మేదార్ హై. దోస్తో, ఆప్కే సుఝావ్, సలాహ్ ఔర్ ఫీడ్బ్యాక్ కే లియే ఆప్ హమే కాల్ యా మెసేజ్ కర్ సక్తే హై. హమారా నంబర్ హై 09515227039. I repeat 09515227039. हमारा ईमेल आईडी है feedbackamc1@gmail.com. I repeat feedbackamc1@gmail.com. एक उद्यमी जिसके पास उच्च स्तर की प्रशासनिक क्षमता, रचनात्मकता, आत्मविश्वास, సంఘటనాత్మక కౌశల్, జిమ్మేదారీకి ఇచ్ఛ, ఉచ్చ స్తర్ కి ప్రతిబద్ధత, లచిలాపన్, ఊర్జావన్ ఔర్ మెహనతీ, దూరదర్శిత, సాధన సంపన్నత ఔర్ చతురాయి హై, ఉద్యమ్ చలానే మే సఫలతా కి బెహతర్ సంభావన హై. ఉద్యమి కి వ్యక్తిత్వ విశేషతాయే

0: के साथ मिलकर काम करता है। परिस्थितियों के अनुसार बदलना। एक उद्यमी हमेशा परिस्थितियों के अनुसार खुद को बदलता है। यदि वह ऐसा नहीं कर पाता तो निश्चित रूप से अधिक प्रतिस्पर्धा या नई तकनीक के कारण असफल हो जाएगा। कुशल नेतृत्व। एक सफल उद्यमी की पहचान उसकी नेतृत्व योग्यता है। एक सफल उद्यमी वो है जो सही समय और सही जगह पर सही निर्णय लेता है। नेतृत्व गुण हर इंसान में होता है, लेकिन सही समय पर सही निर्णय लेने वाला और साथ मिलकर काम करने वाला व्यक्ति ही एक वास्तविक उद्यमी होता है। अगर आप में ये उद्यमशीलता की योग्यता है तो ये अच्छी बात है, लेकिन अगर आप में ये गुण नहीं है तो आप सीखकर और अभ्यास करके इसे अपना सकते हैं और अपना बिजनेस शुरू कर सकते हैं। तो दोस्तों, ये था एंटरप्रेन्योरशिप के बारे में। With this, we conclude today's program. I'll get back to you in our next program. Till then, have a great time. Bye. दोस्तों, आपके सुझाव, सलाह और फीडबैक के लिए आप हमें कॉल या मैसेज कर सकते हैं। हमारा नंबर है 09515227039. I repeat 09515227039. हमारा ईमेल आईडी है feedbackamc1@gmail.com. I repeat feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.
1: ఎస్ దోస్తు, మరి విన్నారు కదా ఇవాళ మన లంహే కార్యక్రమంలో ఆర్జే చేతన్ చెప్పినటువంటి విశేషాలని. మరి మన ఆల్ టైమ్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వినేసేద్దాం బ్యాక్ టు బ్యాక్ ఈ చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీ, జమ్మూకాశ్మీర్, లడక్, జార్ఖండ్, కర్ణాటక హైకోర్టులకు న్యాయమూర్తులను రాష్టపతి ద్రౌపది ముర్ము నియమించారు. 20వ రోజ్గార్ మేళాలో భాగంగా కొత్తగా నియమితులైన అభ్యర్థులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నియామక పత్రాలను అందజేశారు. రైల్వే భద్రతకు పెద్దపీట వేస్తూ లక్నో డివిజన్ పరిధిలో సుమారుగా 250 కోట్ల రూపాయలతో కవచ్ 4.0 అమలుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి యూనియన్ ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జయకేతనాన్ని ఎగురవేసింది. 20వ ఆసియా క్రీడలు ఈరోజు జపాన్లో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఢిల్లీ, జమ్మూకాశ్మీర్, లడక్, జార్ఖండ్, కర్ణాటక హైకోర్టులకు 14 మంది జ్యుడీషియల్ అధికారులను న్యాయమూర్తులు అదనపు న్యాయమూర్తులుగా రాష్టపతి ద్రౌపది ముర్ము నియమించారు. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల అనంతరం ఈ నియామకాలు చేపట్టినట్లు కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులుగా నివేదిత అనిల్ శర్మ, నిషా సహాయ్ సక్సేనాలు నియమితులయ్యారు. వీరితో పాటుగా మరో 5 ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా, ఒకరిని జమ్మూకాశ్మీర్, లడక్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమించారు. అలాగే మనోజ్ ప్రసాద్, అఖిల్ కుమార్, రామ్ శర్మలు జార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించనుండగా, కర్ణాటక హైకోర్టుకు మరో 3 అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 20వ రోజ్గార్ మేళా సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎంపికైన 51,000 పైగా నూతన ఉద్యోగులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నరేంద్రమోదీ మాట్లాడుతూ యువతకు భవిష్యత్ అవకాశాలకు అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించడంపై కేంద్ర ప్రభుత్వం నిరంతరం దృష్టి సారిస్తోందని తెలిపారు.
1: ఆజ్ దేశ్ కే 51,000 సే అధిక యువాకు సర్కారీ సేవా కే లియే నియుక్తి పత్ర మిల్ రహే హై. మే ఆప్ సభీ యువా సాథియో కో ఔర్ ఆప్ కే పరివార్ జనో కో బహుత్ బహుత్ బధాయీ దేతా హూ. ఆజ్ ఆప్ సభీ ఏక్ ఐసే సమయ మే భారత్ సర్కార్ సే జుడే హై జబ్ దేశ్ ఏక్ బహుత్ బడే లక్ష్య కీ ఓర్ ఆగే బఢ్ రహా హై ఔర్ యే లక్ష్య హై 2047 తక్ వికసిత్ భారత్ బనానే కా.
0: ప్రైవేటు రంగంలోనూ ఉపాధి అవకాశాలను వేగంగా విస్తరించేందుకు 100 కోట్ల రూపాయలతో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గారి యోజన్ను ప్రారంభించామని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా దాదాపుగా 2 కోట్ల మంది యువత తొలిసారిగా ఉద్యోగ రంగంలోకి అడుగుపెట్టే అవకాశం లభిస్తుందని చెప్పారు. నేడు భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా ఎదిగిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
1: భారత్ ఆ దునియాక తీసరా సబ్సే బడా స్టార్టప్ ఇకోసిస్టమ్ హై ఔర్ భారత్ కి స్టార్టప్ స్టోరీ అబ్ కేవల్ బడే షహరో కి కహానీ నహీ హై. ఆజ్ కరీబ్ ఆధే రికగ్నైజ్ స్టార్టప్ టియర్ 2 ఔర్ టియర్ 3 షహరో మే హై. యానీ ఆజ్ గావ్, కస్బే ఔర్ ఛోటే షహర్ కా యువా భీ భారత్ కీ నయీ ఇకానమీ మే అప్నీ భూమికా బడీ బనా రహా.
0: షిల్లాంగ్లోని స్టేట్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన 20వ రోజ్గార్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో కొత్తగా ఎంపికైన యువతకు కేంద్ర విదేశీ వ్యవహారాలు, చేనేత, జౌళి శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరీటా ఈరోజు 127 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు

అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంపికైన అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. కొత్తగా నియామకమైన ఉద్యోగులు తమ బాధ్యతలను అంకితభావంతో నిర్వహిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈశాన్య రైల్వే పరిధిలోని లక్నో డివిజన్కు చెందిన 600 కిలోమీటర్లకు పైగా రూట్లలో కవచ్ వర్షన్ 4.0 అమర్చేందుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారుగా 250 కోట్ల రూపాయలు. దీనివల్ల రైళ్ల రాకపోకలకు భద్రతా మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం కానున్నాయి. అదేవిధంగా పశ్చిమ రైల్వేలోని ఉద్నావుకాయ్ సోన్గఢ్ సెక్షన్లలో 4 లైన్ల రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి భారతీయ రైల్వే 133 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ బ్రిడ్జి భాగం ఓపెన్ వెబ్ గర్డర్తో నియమించబడుతుంది. 4 లేన్ ఆర్ఓబీ నిర్మాణం వల్ల రోడ్డు ట్రాఫిక్ సులభతరం అవుతుందని, రైలు రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఉండదని పేర్కొంది. మరోవైపు దక్షిణ తీర రైల్వేలోని శావల్యాపురం గుంటూరు సెక్షన్లలో ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టమ్ ఆధునీకరణ కోసం 142 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. 146 ట్రాక్ కిలోమీటర్ల మేర సాగే ఈ ప్రాజెక్టు ఎలక్ట్రిక్ ట్రాక్షన్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. జనసేవ నుంచి దేశసేవ అనే మంత్రంతో ప్రారంభమైన ఈ ప్రయాణం ఈరోజు కూడా నిరంతర ప్రతిజ్ఞతో కొనసాగుతోంది. సేవ సుపరిపాలనతో నడిచే ప్రభుత్వం 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి నిరంతరంగా కృషి చేస్తోంది. సమ్మిళిత అభివృద్ది, సామాజిక సాధికారత ద్వారా ఈ నిబద్దత ప్రజల జీవితాలను మారుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015లో ప్రగతి ప్లాట్ఫామ్ను ప్రారంభించారు. రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వ శాఖల భాగస్వామ్యంతో నేరుగా రియల్ టైం సమీక్ష ద్వారా ప్రాజెక్టులు, పథకాలు, ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి రూపుదిద్దుకుంది. దశాబ్ద కాలంలో ప్రగతిని వేగవంతం చేయడానికి ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆలస్యానికి కారణమయ్యే సమస్యలను పరిష్కరించడానికి, జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి ఇది ఎంతగానో సహాయపడింది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ప్రధాని స్థాయిలో విస్తృతమైన పర్యవేక్షణ కారణంగా 85 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఆటంకాలు తొలగిపోయి అభివృద్ది వేగవంతమైందని తెలిపారు. నేపాల్కు భారత్ ఈరోజు 11 టన్నుల సహాయ సామగ్రిని పంపించింది. ఇందులో ఔషధాలు, ఫారెన్సిక్ వస్తువులు, గుడారాలు, పరిశుభ్రతా కిట్లు, స్లీపింగ్ బ్యాగులు, ఇతర నిత్యావసర వస్తువులున్నాయి. ఈ సహాయ సామగ్రిని నేపాల్ అధికారులకు అందజేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. నేపాల్ కోలుకోవడానికి భారత్ తన మద్దతును కొనసాగిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి యూనియన్ ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జయకేతనాన్ని ఎగురువేసింది. అధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులను ఏబీవీపీ గెలుచుకుంది. ఏబీవీపీకి చెందిన ఎచ్ దబ్బాస్ అధ్యక్షుడిగా, రియా చావడి కార్యదర్శిగా, లక్ష్యరాజ్ సింగ్ సంయుక్త కార్యదర్శిగా విజయాన్ని సాధించారు. ఇక ఉపాధ్యక్ష పదవిని స్వతంత్ర అభ్యర్థి దీపాంశు షోకిన్ కైవసం చేసుకున్నారు. డ్యూసో ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఏబీవీపీ నాయకులను, విద్యార్థులను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. 20వ ఆసియా క్రీడలు జపాన్లోని మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో అధికారికంగా ప్రారంభమయ్యాయి. 2 గంటల పాటు జరిగిన ఈ ప్రారంభోత్సవ వేడుకలో జపాన్ రాజకుటుంబం, క్రీడా అధికారులు, ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యకులు షేక్ జోవాన్ బిన్ హమద్ అల్ థానీ పాల్గొన్నారు. భారత్కు చెందిన 501 మంది సభ్యుల బృందానికి 2 సార్లు ఒలింపిక్ పథక విజేత మనుభాకర్, కబడ్డీ క్రీడాకారుడు పవన్ సెహ్రావత్ నేతృత్వం వహించారు. షాట్పుటర్ తేజిందర్ పాల్ సింగ్ తూర్ స్థానంలో పవన్ సెహ్రావత్ జెండా కోయగా వ్యవహరించారు. మహిళల క్రికెట్లో నిన్న జపాన్పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత జట్టు ఇప్పటికే సెమీఫైనల్స్కు చేరుకుంది. రేపు నిస్సిషిన్లో జరిగే 2వ సెమీఫైనల్లో భారత్ బంగ్లాదేశ్తో తలపడనుంది. టెక్బాల్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో భారత్కు చెందిన క్విన్సీ డిసౌజా 1-2 తేడాతో ఇండోనేషియాకు చెందిన ఇమ్మా సోమయ్య చేతిలో ఓటమి పాలైంది. రేపు కాంస్య పథకం కోసం జపాన్కు చెందిన యుయినా సకామోటాతో క్విన్సీ తలపడనుంది. మధ్యప్రదేశ్లోని అగర్మాల్వా జిల్లాలో జరిగిన ప్రమాదంలో పలువురు మృతి చెందడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సోషల్ మీడియా వేదికగా ప్రధాని తన సానుభూతిని తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధాని జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రజాసేవను జాతీయ అభివృద్దికి కృషి చేయడాన్ని తమ మొదటి ప్రాధాన్యత

0: ప్రాధాన్యతగా ఎంచుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. విశాఖపట్నంలో జరిగిన 20వ రోజ్గార్ మేళా కార్యక్రమంలో మంత్రి పాల్గొని నూతనంగా ఎంపికైన 200 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఢాకాలో వరుసగా చోటు చేసుకుంటున్న బాంబు పేలుళ్లు బస్సులకు నిప్పు పెట్టిన సంఘటనల దృష్ట్యా రాజధాని వ్యాప్తంగా భద్రతను తీవ్రంగా పటిష్టతరం చేశారు. ఈ సందర్బంగా డిటెక్టివ్ బ్రాంచ్ చీఫ్, అదనపు పోలీస్ కమిషనర్, ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ ఎండీ షఫీకుల్ ఇస్లాం మాట్లాడుతూ 200 కంటే ఎక్కువ చెక్పోస్టులను ఏర్పాటు చేసి నగరంలోని ప్రధాన ప్రవేశ మార్గాల వద్ద అదనపు బలగాలు మోహరించినట్లు తెలిపారు. భారత్ నేపాల్ భాగస్వామ్యాన్ని పునరుద్దరించుకోవడానికి ఈ వేదిక కీలకమైందని నేపాల్ ఆర్థిక మంత్రి డాక్టర్ స్వర్ణిమ్ వాగ్లే తెలిపారు. న్యూఢిల్లీలో రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్ నిర్వహించిన గ్లోబల్ ఆర్డర్లో భారత్ నేపాల్ సంబంధాల పునర్నిర్మాణం అనే అంతర్జాతీయ సదస్సులో డాక్టర్ వాగ్లే మాట్లాడారు. కనెక్టివిటీ, ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేయాల్సిన ప్రాముఖ్యతను వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఆరోగ్య జీవనం శీర్షికన గుండె జబ్బులు, ఆహారం ఈ అంశంపై ప్రముఖ డైటీషియన్ కె. సౌమ్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో గుండె సమస్యలున్నవారు ఎటువంటి ఆహారం తీసుకోవాలి అన్న విషయం తెలియజేయడానికి ప్రముఖ డైటీషియన్ సౌమ్య కల్లూరి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి సౌమ్య గారు.
1: నమస్కారం అండి.
0: గుండె సమస్యలు అనేది ఒకప్పుడు వినేవాళ్ళము 60-70 ఏళ్ళ వయసులో పెద్దవాళ్ళకు వస్తాయని, కానీ ఇప్పుడు యువతలో కూడా స్ట్రెస్ అనండి, లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అనండి, ఇలాంటి కారణాల వల్ల కూడా గుండె సమస్యలు వస్తున్నాయి. ఈ డైట్ ఈ గుండె సమస్యలకు ఏ రకంగా ఉపకరిస్తుంది, ఏ రకంగా ఈ గుండె సమస్యల నుంచి మనని బయటపడేస్తుంది అంటారు?
1: ఆహారంలో చూస్తే గనక మనం తినే ఆహార విధానం అయి ఉండొచ్చు, మనం తినే ఆహార పదార్థాలు అయి ఉండొచ్చు, రెండూ కూడా గుండె జబ్బులకు కారణమే అనొచ్చు. ఎలాంటి పదార్థాలు అంటే ఈ జంక్ ఫుడ్స్ అంటాం కదా, ప్రతిదీ కూడా బాగా ఎక్కువ ఈజీగా తొందరగా అయ్యే ఫుడ్ ఏదైతే ఉందో అది ఏది కూడా మన శరీరానికి మంచిది కాదు. సో అందుకని అలాంటి పదార్థాలకి దూరంగా ఉంటేనే గుండె జబ్బులు లాంటివి రాకుండా ఉంటుంది. సో ఒక ప్రోటీన్స్ అననివ్వండి, లేకపోతే ధాన్యాలు అననివ్వండి, లేకపోతే కూరగాయలు అనివ్వండి, అంటే ఫైబర్ ఫుడ్స్ అనొచ్చు. వీటన్నిటితో పాటు ఒమేగా 3, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటోకెమికల్స్, ఈ మూడు కూడా మన ఆహారంలో మనకి రెగ్యులర్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఒక హార్ట్ మంచిగా పనిచేయాలంటే చాలా ముఖ్యం.
0: ఒకప్పుడు ఒంటిల్లే వైద్యశాల అనేవాళ్ళు. మన భారతీయ సంస్కృతిలో ఒక ఒంటిల్లు చూసినట్లయితే అందులో ఉండే ఇంగ్రీడియంట్స్ అంటే వస్తువులు అన్నీ కూడా ఆరోగ్యదాయకమైనవి, మనను ఏ కాలానికి ఆ కాలానికి తగ్గట్టుగా అటు డైజెషన్ ఇంక్రీజ్ చేయడం కానీ, సరైన ఆకలి వేయడం కానీ, అపటైజర్గా కానీ, అలాగే ప్రాపర్గా ఎనర్జీ ఇచ్చే విధంగా అన్ని వస్తువులు సమకూర్చుకుని ఉండేవాళ్ళు. కానీ ప్రస్తుతం ఈ డెలివరీ యాప్స్ వచ్చిన తర్వాత ఏది కావాలనుకుంటే అది ఫోన్లో ఆర్డర్ పెట్టుకొని కొంతసేపట్లో వస్తుంది, తినేయచ్చు, టేస్టీగా ఉంటుంది అని అనుకుంటున్నారు. కానీ ఆ వస్తువు ఎంతకాలం నుంచి స్టోర్ చేశారు, ఏ ఆయిల్స్ వాడుతున్నారు, ఏ ఏ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు, వీటిపైన సరైన అవగాహన లేకుండా తింటున్నారు, ఇవి కూడా ప్రస్తుతం ఉండే ఈ గుండె సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉందంటారా?
1: ఉంటుందండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి ట్రాన్స్ ఫ్యాట్స్ అన్నది, అంటే ఇప్పుడు మనం గవర్నమెంట్ కూడా స్ట్రిక్ట్గా రూల్ పెట్టి లేబుల్ రాయమని చెప్తోంది, అలాగని కొన్ని రాస్తున్నారు. సో అది ఎంతవరకు నిజమన్నది మనం చెప్పలేం. వాళ్ళు ఎలాంటి ఆయిల్, అది ఎన్నిసార్లు వాడారు, ఇదంతా కూడా ముఖ్యం. అండ్ ఎప్పుడైతే మనం ఆయిల్, రీయూజ్డ్ ఆయిల్ వాడుతూ ఉంటామో ఈ ట్రాన్స్ ఫ్యాట్ రిలీజ్ ఎక్కువ అయిపోయి

0: వీటి వల్ల మనకి గుండె జబ్బుల కారణాలు పెరిగిపోతున్నాయి. ప్లస్ ఇంకొకటి, ఒకప్పుడు మనకి ఒక టైమింగ్కి ఇది తినాలి, ఒక టైం అయితే ఇది తినాలి అన్నది ఒక విధానం ఉండేది. ఇప్పుడు ఏంటి, మీరు అన్నట్టుగా ఈ డెలివరీ యాప్స్ వల్ల ఏ రాత్రి ఏది తినాలనిపిస్తే అది తెప్పించుకుంటున్నాము, తింటున్నాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిడ్ నైట్ బిర్యానీ అనుకోండి. సో ఇలా ఇవి తినడం వల్ల ఏమైతుంది, హార్ట్కి రెస్ట్ ఉండాల్సిన టైంలో కూడా మనం స్ట్రెస్ ఇస్తున్నాం.
1: సౌమ్య గారు, సర్కాడియం రిధిమ్ అని అంటుంటారు, అంటే బాడీలో ఏ టైంలో ఏ పని చేయాలనేది నేచర్ ఒక సిస్టమ్ని మన దాంట్లో ఏర్పరిచింది. ఆ సిస్టమ్ ప్రకారం వెళ్ళినట్లయితే సాధారణంగా ఏ ఆరోగ్య సమస్యలు ఉండవు. మీరు అన్నట్టు తినవలసిన టైంలో పడుకొని, పడుకోవలసిన టైంలో తిని, సమయంతో సంబంధం లేకుండా పనిచేయడము, తినడము, పడుకోవడం వల్ల ఆ సర్కాడియం రిధిమ్ మొత్తంగా డిస్టర్బ్ అవుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్ని మనం అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలంటారు?
0: ఆరోగ్యం కాపాడుకోవాలి అన్న ధ్యాస మనలో కూడా ఉండాలి. మన ఆహార అలవాట్లు చెడిపోకుండా మనం కాపాడుకోగలిగితే మన ఆరోగ్యం కాపాడుకోగలం. అంటే ఈ సర్కాడియన్ రిధమ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మార్నింగ్ మనం పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయాలి, టిఫిన్ చేయాలి, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం. ఈ రాత్రి భోజనం కూడా 7-8 వరకు తినాలి. కానీ ఎప్పుడైతే ఈ షిఫ్ట్ సిస్టమ్స్, నైట్ షిఫ్ట్స్ ఇవన్నీ మొదలయ్యాయో, వాళ్ళ రాత్రి పగలైపోయింది, పగలు రాత్రి అయిపోయింది. సో మన మెటబాలిక్ యాక్షన్ ఎప్పుడైతే బాగుందో ఆ టైంలో మనం పడుకుంటున్నాం. అసలు మన శరీరం రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో తింటున్నాము, పనిచేస్తున్నాము. సో ఈ షిఫ్ట్ ఆఫ్ యాక్టివిటీస్ అయిపోయేసరికి శరీరం తట్టుకొని కోలుకోవాలి అంటే టైం పడుతుంది. అండ్ ఇంకొకటి, ఆ టైంలో మనము అట్లీస్ట్ కొంచెం శ్రద్ధ తీసుకొని మంచి ఫుడ్ తీసుకుంటే కూడా ఆరోగ్యానికి బెటర్ ఉంటుంది. కానీ ఆ టైంలో మనం అవన్నీ తినకుండా ఏ పఫ్స్, సమోసాస్, బర్గర్స్ లేకపోతే ఏవైనా జంతికలు ఇలాంటివి తినేస్తున్నాము. ఎందుకంటే అది ఈజీ ఉంటుంది, తింటూ పని చేసుకోవచ్చు అన్న ఒక ఆలోచన. కానీ అది ఎంతవరకు మంచిది అన్నది ఆలోచించట్లేదు. సో ఆ టైంలో మనం ఏ పండ్లు లేకపోతే కూరగాయ ముక్కలు లేకపోతే మజ్జిగ అలాంటిది కొంచెం ట్రెడిషనల్ ఫుడ్ వైపు చూసినా కూడా మన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
1: ముఖ్యంగా ఈ గుండె సమస్యలతో బాధపడే వాళ్ళకి తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారము, సూప్స్, జ్యూసెస్ తీసుకోమంటుంటారు. దీనివల్ల ఏ రకమైన ఉపయోగాలుంటాయి, ఏ సమయాల్లో తీసుకోవాలి?
0: జ్యూస్ బదులు మేము ఫ్రూట్సే బెటర్ అంటాం. ఎందుకు అంటే వీటిలో ఆ కలర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఫైటోకెమికల్స్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ మనం ఎక్కువ ఉంటాయి. ప్లస్ దాంతోపాటు ఈ పీచ్ వస్తుంది, అంటే మన గట్ హెల్త్ మెరుగుపడుతుంది. సూప్స్ ఏంటి అంటే కాన్సన్ట్రేటెడ్ సోర్స్ అనమాట. అంటే ఇప్పుడు మనం సలాడ్ తింటే ఒక టమాటోనే తినగలుగుతాం, అదే సూప్ లాగా చేస్తే 4 టమాటోలు తినగలుగుతాం. దాంట్లో ఏమైపోతుంది, మనకి ఆ లైకోపీన్ అన్న ఎలిమెంట్ ఏదైతే ఉందో చాలా మంచిగా వస్తుంది. సో ఇది మనం ఒక స్నాక్ లాగా తినచ్చు, లేకపోతే దీన్నే ఇప్పుడు మనము లావుగా ఉంటే గనక దీన్నే డిన్నర్ చేయొచ్చు. సో అలా మనము మార్చుకుంటే గనక ఇవే వస్తువులు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా హెల్ప్ చేస్తాయి.
1: కేవలం గుండె సమస్య ఒకటిగానే కాకుండా దానికి అసోసియేటెడ్ కొన్ని కోమార్బిడ్ కండిషన్స్ కూడా ఉండొచ్చు. డయాబెటీస్ ఉండొచ్చు, థైరాయిడ్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని, తీసుకునే ఆహారం పట్ల మీరు అన్నట్టుగా తేలిగ్గా జీర్ణమై వాళ్ళకు ఉపకరించే విధంగా ఉండే ఈ సూప్స్ కానీ జ్యూసెస్ కానీ ఒక డైటీషియన్ అడ్వైస్ తీసుకుని ప్రాపర్గా తీసుకున్నట్లయితే ఆ సమస్య వీళ్ళ నిత్య జీవితాన్ని ఇబ్బంది పెట్టకుండా చూసుకోవచ్చు అంటారా?
0: మనం మన ఆహార అలవాట్లు మార్చుకోగలిగితే గనక మీరు అన్నట్టుగా అందరి కుటుంబ సభ్యులతో పాటు వాళ్ళు తినే ఆహారం, మనం తినే ఆహారం వేరువేరు కాకుండా అందరూ అలాగే తీసుకుంటే గనక సగం స్ట్రెస్ తగ్గిపోతుంది వాళ్ళకి. ఎందుకంటే ఎప్పుడైతే మనం వేరు చేసేస్తామో, అయ్యో నేను అవి తినలేకపోతున్నాను అన్న ఆలోచన ఎక్కువైపోతుంది, ఆ ఆలోచనలో స్ట్రెస్ పెరిగిపోతుంది. సో అలా కాకుండా ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం ఉప్పు కారాలు కొద్దిగా తగ్గించేసి, ఆయిల్ వస్తువులు, నూనెలో వేయించిన పదార్థాలు రోజువారీగా తినకుండా ఉంటే గనక ఇద్దరికీ ఆరోగ్యం బాగుంటుంది. అండ్ దీనివల్ల ఏమైపోతుందంటే రెగ్యులర్గా వాడే మందులు తగ్గించవచ్చు. ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ మ్యాక్సిమం షుగర్ కూడా ఉండొచ్చు, కిడ్నీ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. సో అలా కోమార్బిడిటీస్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే కొద్ది కొద్దిగా ఆహారం 3-4 సార్లు తీసుకుంటూ ఉంటే గనక వేరే కాంప్లికేషన్స్ రాకుండా ఉన్న దాంట్లో కూడా ఊరికూరికే హాస్పిటల్ అడ్మిషన్ లేకుండా ఉండొచ్చు.
1: వారికి మిగతా వాళ్ళతో ఫుడ్ వేరుగా చేసి ఒక పేషెంట్ అన్న భావన ప్రతినిత్యం కలిగించడం వల్ల అదే మానసికంగా వాళ్ళపైన లోడ్ పెరిగి ఆ స్టిగ్మాతో వాళ్ళు ఇంకా బాధపడే అవకాశం ఉందంటారా?
0: ఉంటుందండి. ముఖ్యంగా మనము ఇది పెద్దవాళ్ళలో చూస్తాము. అండ్ ఇంకొకటి, వాళ్ళు మెల్లిగా బయటకు వెళ్ళడం మానేస్తుంటారు. సో అలా కాకుండా బయటకు వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఇంట్లో కానీ, అంటే ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వడ చేశారు, అది వడ గుండె జబ్బున్న వాళ్ళు కానీ షుగర్ వాళ్ళు కానీ మేము తినొద్దంటాం, అలాగనే ఆయన మానేశారు.

0: ఇంట్లో చేశారు, సో ఇన్ తినాలి. అప్పుడు ఏం చేస్తారు? నాలుగైదు తినకుండా ఒక్కటి తినండి,
1: దాంతోపాటు సలాడ్స్ అవి కూడా.
0: సలాడు లేకపోతే ఇంకొకటి ఏదైనా ఇడ్లీ లాంటిదో ఒక దోశ లాంటిదో తీసుకొని ఒక కాంబినేషన్ ఎప్పుడైతే చేస్తారో మీరు తిన్న తృప్తి మీకు ఉంటుంది, ఆ స్ట్రెస్ తగ్గిపోతుంది. సో అలాగ ఫ్యామిలీ వాళ్ళకు కూడా ఇంకోటి చేయట్లేదే అన్న ఇది ఉండదు. సో ఆ కాంబినేషన్ ఎప్పుడైతే మనం ప్రిఫర్ చేస్తామో ఆరోగ్యానికి మనసుకి రెండింటికి బాగుంటుంది.
1: రాంగ్ ఫుడ్ ఎంత ఆరోగ్యాన్ని పాడు చేస్తుందో, స్ట్రెస్ కూడా అంత ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది అంటారు, నిజమేనంటారా?
0: స్ట్రెస్ డెఫినెట్ గా మేజర్ రోల్ ప్లే చేస్తుందండి. ఇవాళ రేపు మనం ఉన్న సిచ్యువేషన్స్ లో చూస్తే, అంటే చాలా మంది యంగ్ 40లో ఉన్న వాళ్ళు ఈ జిమ్కి వెళ్తూ హార్ట్ అటాక్ వచ్చింది, లేకపోతే ఆఫీస్ లో కూర్చొని కూర్చొని హార్ట్ అటాక్ వచ్చింది, ఇవన్నీ స్ట్రెస్ రిలేటెడ్. సో ఈ స్ట్రెస్ కి మన జీవన శైలి ఇంకా ఆజ్యం పోస్తుంది. సో అందుకని ఆ స్ట్రెస్ ని తగ్గించాలి అంటే కొద్దిగా రిలాక్స్ అవ్వడము, మనము చాలా సేఫ్ గా ఉండొచ్చు.
1: ఈ గుండె సమస్యలు ఉండే వాళ్ళకి హార్ట్ ఫ్రెండ్లీ ఫుడ్స్ అంటూ ఏమైనా ఉంటాయా?
0: హార్ట్ ఫ్రెండ్లీ ఫుడ్స్ అంటే మనకి ఒకటి ఒమేగా 3 రిచ్ ఫుడ్స్, అంటే అవిసె గింజలు, చేపలు, బాదాము, అక్రోట్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం హార్ట్ ఫ్రెండ్లీ ఫుడ్స్ అంటాము. వీటితో పాటు కూరగాయలు, పచ్చి కూరగాయ ముక్కలు ఎప్పుడైతే తింటామో అవి కూడా హార్ట్ ఫ్రెండ్లీనే అవుతుంది. అండ్ తృణధాన్యాలు కూడా మనం చపాతీలాగో రొట్టెలాగో చేసుకొని తీసుకుంటే ఇవి కూడా మనకి ఫైబర్ బాగుంటుంది, కాబట్టి గుండె జబ్బులు తగ్గించుకోవడానికి లేకపోతే ప్రివెన్షన్ చేసుకోవడానికి బాగుంటుంది.
1: గుండె సమస్యలు ఉన్న వాళ్ళు పీరియాడికల్గా డాక్టర్ విజిట్ తీసుకొని, డాక్టర్ అడ్వైస్ తీసుకొని చెకప్ చేయించుకోవాలంటారు. అలాగే ఒక డైటీషియన్ని కూడా కలిసి వాళ్ళు మందులతో పాటు తీసుకునే ఆహారం కూడా ఏది ఎలా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లయితే మంచిదంటారు కదా సౌమ్య గారు?
0: ఒక డైటీషియన్ని కలవడం ఎవరికైనా ముఖ్యమండి, ఎస్పెషలీ షుగర్ కానీ లేకపోతే గుండె జబ్బులు ఉన్నవాళ్ళు కానీ. ఎందుకంటే ఇవాళ ఉన్న ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఇవాళ మనకు సమస్య ఉండొచ్చు, అంటే ఇప్పుడు ట్రైగ్లిజరైడ్ ఎక్కువైంది, కొలెస్ట్రాల్ ఎక్కువైంది, అలా ఉండొచ్చు మీకు. కానీ మీరు అన్నీ వాడడం వల్ల అన్ని తగ్గిపోయాయి, కానీ మీ ఆహారపు అలవాటు మీరు మార్చుకోలేరు ఇంకా. సో ఆ మార్పు ఎప్పుడైతే అవ్వలేదో మీకు అది తగ్గిపోతుంది శరీరంలోంచి. సో అది బ్యాలెన్స్ గా ఉండాలి అంటే మీరు మధ్య మధ్యలో కలిస్తే మీకు మళ్ళీ అవసరమైన మార్పులు చెప్తారు, కాబట్టి ఒక డైటీషియన్ విజిట్ కూడా అంతే అవసరం.
1: ఏ రకమైన ఆహారాన్ని నిత్య జీవితంలో ఇంక్లూడ్ చేయాలి, ఏ రకమైన ఆహారాన్ని అవాయిడ్ చేయాలి అనేది పీరియాడికల్ గా రివ్యూ చేస్తుంటే మంచిదంటారు.
0: ఎందుకంటే మన శరీరం ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. ఇప్పుడు ఇవాళ సోడియం పొటాషియం పెరిగాయి, రేపు తగ్గాయి, రేపు కొలెస్ట్రాల్ పెరిగింది తగ్గింది, ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి. సో 3 నెలలు కానీ 6 నెలలు కానీ లేకపోతే కొందరికి చాలా తొందరగా మారుతూ ఉంటుంది. సో 3 to 6 మంత్స్ లో ఒక విజిట్ డైటీషియన్ ఉంటే చాలా మంచిది.
1: కొలెస్ట్రాల్ అన్నారు కదా సౌమ్య గారు, ముఖ్యంగా ఆయిల్స్ బయట ఫుడ్స్ తినడము సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడం మంచిది అన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణాల్లో ఉన్నప్పుడు తప్పిస్తే సాధ్యమైనంత వరకు ఇంట్లో వండుకొని వేడిగా కలిసి తినడమే ఉత్తమం. కానీ ఆయిల్స్ విషయానికి వచ్చేసరికల్లా ఏ ఆయిల్స్ వాడితే మంచిది?
0: ఒకటేంటంటే నెలకో రకం ఆయిల్ మార్చడం చాలా మంచిది. ఒక్కొక్క ఆయిల్లో ఒక్కొక్క రకమైన సాచురేటెడ్ ఫ్యాట్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ ది కాంబినేషన్ ఉంటుంది. అంటే ఒక మనిషి ఇంకో మనిషి ఎలా తేడానో ప్రతి నూనె గింజ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో అలాగే మన శరీరానికి రకరకాల పోషకాలు కావాలి అంటే మనం కూడా అలాగే రకరకాల నూనెలు వాడితేనే మంచిది. దీంట్లో పల్లి నూనె, కుసుమ నూనె, నువ్వుల నూనె, సన్ఫ్లవర్ ఆయిల్ ఇవి వాడచ్చు. దీంతో పాటు మధ్య మధ్యలో మనము ఆలివ్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ ఎందుకు ఎక్కువ చెప్పను అంటే అది మన దగ్గర, ఇది లోకల్ ఫుడ్ కాదు. సో మనం ఎంతవరకు మన లోకల్ ఫుడ్ వాడితే కూడా మన శరీరానికి తెలిసింది కాబట్టి, మన జెనెటిక్ కాంపోజిషన్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి అవి మనకి బాగా పనిచేస్తాయి.
1: ప్రకృతిలో సృష్టి ఏ కాలంలో ఏ పరిస్థితుల్లో ఎవరు ఏం తిని బ్రతకాలో ఆ స్థలంలో పండించడం జరుగుతుంది, కాబట్టి లోకల్ ఫుడ్స్ ఇష్టపడడం మంచిది. ముఖ్యంగా ఈ రిఫైన్డ్ ఆయిల్స్ బెటర్ అంటారా, లేదంటే గానుగా ఆయిల్స్ అంటే రా ఆయిల్స్ మంచిదంటారా?
0: మీరు రెండు కూడా వాడచ్చండి. గానుగ నూనె ఏంటి అంటే అప్పుడు పట్టించింది కాబట్టి ఆ నెలలో ఆ 15 రోజుల్లో అయిపోవాలి, లేకపోతే కొంచెం వాసన అది వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే గానుగ కూడా మనము అది ఎక్కడుంది ఎలా ఉంది వాళ్ళు గింజలు సరిగ్గా చూస్తున్నారా లేదా చూసి తెచ్చుకోవాలి. సో అందుకని కొంచెం మనం పరిసరాలు బాగున్న దగ్గర చూసి తెచ్చుకోవడం వల్ల నష్టమేమీ లేదు.
1: అంటే పరిసరాలు పరిశుభ్రత పాటించి సరైన గింజలతో గానుగ నూనెలో పెట్టించుకున్నట్లయితే ఖచ్చితంగా గానుగ నూనె మంచిదేనంటారు?
0: రెండు కూడా వాడచ్చండి, గానుగ నూనె వాడచ్చు, లేకపోతే ఇలాగా రిఫైన్డ్ ఆయిల్ కూడా వాడచ్చు. నేను చెప్పేది ఏంటి అంటే మితంగా వాడడం ముఖ్యం. ఇప్పుడు గానుగ నూనె వాడుతున్నాం కదా అని నెలకి 2 లీటర్లు వాడేస్తే అది కూడా గుండె జబ్బే వస్తుంది. రిఫైన్డ్ ఆయిల్ వాడుతున్నాం కదా అని నెలకి 2 లీటర్లు వాడితే దాంతో కూడా గుండె జబ్బు వస్తుంది. సో మన శరీరానికి ఎంత అవసరమో అంత వాడితే అప్పుడు మీరు గానుగ వాడినా ఆలివ్ ఆయిల్ వాడినా లేకపోతే రిఫైన్డ్ ఆయిల్ వాడినా కూడా మీకు అంత ప్రాబ్లం కాదు.
1: నెయ్యి విషయంలో మీ అభిప్రాయం?
0: నెయ్యి మంచిదే, కాకపోతే ఇందాక చెప్పినట్టు మితంగా వాడడం ముఖ్యం. సో నెయ్యిలో ఏంటంటే మనకి ఈ విటమిన్ ఏ, ఈ, డి ఇలాంటి విటమిన్స్, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అన్నది ఉంటుంది. అందుకనే అవి మన శరీరానికి మంచివే. కాకపోతే సాచురేటెడ్ ఫ్యాట్ పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. అందుకని గుండె జబ్బు ఉన్నవాళ్ళు కానీ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నవాళ్ళు కానీ దాన్ని అతిగా తీసుకోకూడదు.
1: మితంగా వాడడం మంచిదంటారు, అతి సర్వత్రా వర్జయ్యారు. చాలా మంచి విషయాలు తెలియజేశారు సౌమ్య గారు. నమస్కారం.
0: నమస్తే.

0: ఇంతవరకు మీరు ఆరోగ్య జీవనం శీర్షికన గుండె జబ్బులు, ఆహారం ఈ అంశంపై ప్రముఖ డైటీషియన్ కె సౌమ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ రమేష్ సంకసారి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జశ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఆల్ టైమ్ హిట్స్లో బ్లాక్ బస్టర్ పాటలు వినేసేద్దాం బ్యాక్ టు బ్యాక్. మరి నెక్స్ట్ మన షోలో నేను మీ అందరి కోసం వినిపించబోతున్నటువంటి పాట మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి చూడాలని ఉంది. మరి ఈ సినిమాల నుంచి హరిహరన్ పాడినటువంటి పాట, సంగీతం సమకూర్చారు మణిశర్మ.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
5: వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన ఎస్ ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు. మరి నెక్స్ట్ మన షోలో నేను మీ అందరికోసం వినిపించబోతున్నటువంటి పాట ప్రేమించుకుందాం రా. మరి ఈ సినిమాల నుంచి బాలగారు చిత్ర గారు కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం ఆల్ టైమ్ హిట్స్లో.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఆల్ టైమ్ ఇట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ నేను మీ అందరి కోసం వినిపించబోతున్నటువంటి పాట మణి శర్మ గారు సంగీతం సమకూర్చినటువంటి పాట, హరిహరన్ గారు సదన సర్గం కలిసి పాడినటువంటి సూపర్ హిట్ పాట, మృగరాజు చిత్రం నుంచి ఈ పాట మీ అందరి కోసం.

0: డెలివరీ కోసం కొన్ని ఎన్వెలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వెలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది, అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.

0: అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
5: వెల్కమ్ బ్యాక్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం అండి. ఎస్, మస్తీ మజా వింటున్నారు. ఒకవేళ మీకు రీడింగ్ చేసే హ్యాబిట్ కనుక ఉంటే మీరు రీడింగ్ చేస్తూనే డబ్బులు సంపాదించవచ్చు. ఎస్ దోస్తో, మీరు విన్నది కరెక్టే. ఈ వెరైటీ ఐడియాతో వార్తల్లో నిలిచింది సింగపూర్ అన్నమాట. సింగపూర్లో రీడ్ ఎస్జీ పేరుతో ఒక కొత్త రీడింగ్ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ అయిపోయిందన్నమాట. సో దీంతో రోజులో కనీసం 15 నిమిషాలు గనక చదివితే, ఆ రీడింగ్ సెషన్ని గనక నమోదు చేస్తే, ఒక్క 15 నిమిషాలు చదివితే 20 వర్చువల్ కాయిన్స్ వస్తాయన్నమాట. అలా 1000 వర్చువల్ కాయిన్స్ సంపాదిస్తే ఒక్క సింగపూర్ డాలర్ అనేది అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఇస్తుందన్నమాట. అంటే 15 నిమిషాలు చదివి 50 సెషన్స్ గనక పూర్తయితే ఒక్క డాలర్ వస్తుందన్నమాట. ఇదేంటి ఇంత యునిక్గా ఉంది, చదివితే

డబ్బులు ఇవ్వడం ఏంటి అని మనందరికీ అనిపించచ్చు. కాకపోతే ప్రజల్ని మళ్లీ పుస్తకాలు చదివే అలవాటు పెంచడం కోసం ఈ యొక్క రీడ్ ఎస్జీ అనే ప్రోగ్రామ్ అక్కడి గవర్నమెంట్ అనేది స్టార్ట్ చేసిందంట. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ డిస్ట్రాక్టెడ్ వరల్డ్లో ఒక చిన్న రీల్తో స్టార్ట్ చేసి నాకు తెలిసి ఆల్మోస్ట్ కొన్ని కిలోమీటర్ అలా స్వైప్ చేస్తూనే వెళ్ళిపోతాం. ఇలాంటి టైంలో బుక్ రీడింగ్ అనేది అసలు దూరమైపోయిందనమాట. స్క్రీన్ రీడింగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మనందరికీ తెలుసు పుస్తకాలు చదవడం వల్ల మనకి నాలెడ్జ్ పెరుగుతుంది, ఇమాజినేషన్ పవర్ పెరుగుతుంది అండ్ ఏకాగ్రత పెరుగుతుంది. సో వీటన్నింటినీ మళ్ళీ తీసుకురావడం కోసం అక్కడి గవర్నమెంట్ అనేది స్టార్ట్ చేసిందనమాట. సో ఏదైనా కొంచెం కొత్తగా అనిపించింది కదా. డెఫినెట్లీ రీడింగ్ అనేది మంచి హ్యాబిట్. ఆ హ్యాబిట్ని మళ్ళీ మనం తీసుకురావాలంటే ఇలాంటి చర్యలే మనం తీసుకోలేము కదా. మరి మీ అందరి కోసం ఒక మంచి పాట, పాట తర్వాత మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. మస్తీ మజాలో స్టే ట్యూన్డ్.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు ఎప్పుడైనా పొలం పనికి వెళ్ళినప్పుడు లేదా పొలంలో పనిచేస్తున్నప్పుడు మనం సాధారణంగా చేపలు దొరికాయి లేదా క్రాబ్స్ దొరికాయి లేదా తాబేళ్ళు దొరికాయి అని చెప్పేసి మనం చాలాసార్లు వింటూ ఉంటాం. కానీ బీహార్లోని షౌపల్ జిల్లాకు సంబంధించినటువంటి అమిత్ కుమార్ అనే వ్యక్తికి తన పొలంలో పనిచేస్తున్నప్పుడు ఒక 5 అడుగుల మొసలి కనిపించిందన్నమాట. ఇదేంటిది అని అక్కడ ఉన్నటువంటి రైతులందరూ షాక్ అయిపోయారు పొలంలో మొసలిని చూసిన తర్వాత. అప్పుడు అమిత్ కుమార్ సాధారణంగా ఏం చేస్తారు, ఏదైనా ఒక వన్య మృగం కనుక కనిపిస్తే దాన్ని చంపడానికి ట్రై చేస్తుంటారు. కానీ అమిత్ కుమార్ మాత్రం మిగతా వాళ్ళ సహాయంతో అక్కడ ఉన్నటువంటి ఆ మొసలిని పట్టుకొని దాన్ని బంధించాడనమాట. జస్ట్ ఆ నోటిని అలా కట్టేసి ఆ మొసలిని తన షోల్డర్ మీద పెట్టుకొని నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడనమాట. ఆ దారిలో ఆయన మొసలిని తీసుకొని వస్తుంటే చూసిన వాళ్ళందరూ అవ్వక్కైపోయారనమాట. అదేంటి, ఏదో చేపను తీసుకుని వెళ్తున్నట్టుగా చేస్తున్నాడేంటి, ఆ మొసలేంటి, ఆయన పట్టుకుపోవడం ఏంటి అని చెప్పేసి అందరూ షాక్ అయ్యారు. సో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్లో కూడా పోలీసులు కూడా షాక్ అయిపోయారనమాట. సో చివరికి ఆయన ఏంటంటే, ఇది నా పొలంలో దొరికింది అండ్ దీన్ని ఏం చేయకుండా ఫారెస్ట్ ఆఫీషియల్స్కి ఇద్దామని చెప్పేసి నేను దీన్ని తీసుకొచ్చాను. ఫారెస్ట్ ఆఫీసర్లకి ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ ఆన్సర్ చేయలేదు, అందుకని మీ దగ్గరకు వచ్చాను సార్ అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్కి చెప్పారనమాట. నిజంగా ఇలాంటి టైంలో చాలామంది ఏం చేస్తుంటారంటే, వాళ్ళని వాళ్ళు కాపాడడం కోసం ఇలాంటి యానిమల్స్ని చంపడానికి ట్రై చేస్తుంటారు. కాకపోతే అమిత్ కుమార్ చేసినటువంటి సాహసానికి మాత్రం తర్వాత జంతువుల పట్ల ఆయనకున్నటువంటి ఎంతో కొంత ప్రేమ లేకపోతే దాన్ని కాపాడేవాడు కాదు కదా. సో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుందన్నమాట. అండ్ దట్ టూ నార్మల్ పర్సన్ ఏంటి మొసలిని, అది కూడా ఒక 5 ఫీట్ ఉన్నటువంటి మొసలిని చేయి మీద తీసుకొని వెళ్ళడం ఏంటా అని చెప్పేసి అందరూ షాక్ అవుతున్నారనమాట. సూపర్. మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జోషిని మాట్లాడుతున్నాను అండ్ ఏకచిత్ర గీతాలు వింటున్నారు. మరి ఇవాళ మన ఏకచిత్ర గీతాలు ప్రోగ్రాంలో మనం వినబోతున్నాం 2005 వచ్చినటువంటి నాగార్జున గారు యాక్ట్ చేసినటువంటి సూపర్ సినిమా. సూపర్ సినిమా టైటిల్ విన్న వెంటనే మనకు ఆ సినిమాలోని స్టైలు, ఎనర్జీ, బైక్ రేసింగు, ఇలా ఫుల్ యూత్ఫుల్ వైబ్ అంతా మనకు కనిపిస్తుంటుంది. పూరి జగన్నాథ్ గారు దర్శకత్వం వహించినటువంటి ఈ సినిమాకి సందీప్ చౌత ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఈ సినిమాకి ఇచ్చినటువంటి మ్యూజిక్ కానీ సూపర్బ్ అని చెప్పాలి. మరి ఈ సినిమాలో ఉన్నటువంటి ఆరు పాటలు ఎక్సలెంట్గా ఉంటాయి. మరి అందులో మొదటగా నేను మీ అందరికోసం వినిపిస్తున్నాను అక్కడిపక్కడి పాట. మనందరికీ తెలుసు ఈ పాటలో డబ్బున్నా లేకపోయినా జీవితం ఆగదు అనే యాటిట్యూడ్ కనిపిస్తుంది. రేపటి గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఈరోజు ఉన్న జీవితాన్ని ఆస్వాదించు అనే భావం ఈ పాట అంతా మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ పాటని మీ అందరి కోసం వినిపిస్తున్నాను, స్టే ట్యూన్డ్.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఏకచిత్ర గీతాలు ప్రోగ్రాంలో ఇవాళ మనం వింటున్నాం 2005 విడుదలైనటువంటి సూపర్ సినిమాల నుంచి సూపర్ హిట్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మన షోలో నేను మీ అందరికోసం వినిపించబోతున్నటువంటి పాట అనుష్క పాడినటువంటి మిలమిలమిల మెరిసిన పాట. ఈ పాట మీ అందరికోసం వినిపిస్తున్నాను. ప్రేమ మొదలైనప్పుడు వచ్చే ఆ కొత్త అనుభూతి, ఎదురుగా ఉన్న వ్యక్తిని చూస్తే మనసులో ఏదో తెలియని అలజడి, అదే ఈ పాటలో అసలు ఫీల్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

ఏకచిత్ర గీతాలు వింటున్నారు. అండ్ నేను మీ ఆర్జోషిని మాట్లాడుతున్నాను. ఇవాళ మన షోలో మనం వింటున్నాం సూపర్ సినిమాల నుంచి బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మన షోలో నేను మీ అందరి కోసం వినిపించబోతున్నటువంటి పాట సందీప్ చౌత మరియు నిఖితా నిగమ్ కలిసి పాడినటువంటి సూపర్ హిట్ పాట మస్తానా. సూపర్ సినిమాలో అన్ని పాటలు చాలా బాగుంటాయి. అండ్ ఈ పాట ఇంకా చెప్పాలంటే మాత్రం ఇంకొంచెం ఒక కైండ్ ఆఫ్ డ్రైవ్ మోడ్లో ఉన్నప్పుడు వినాలనుకునే పాట అన్నమాట. మరి ఈ పాట మీ అందరి కోసం.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. అండ్ ఇవాళ మన ఏకచిత్ర గీతాల్లో సూపర్ సినిమాల నుంచి బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనం వినబోయే పాట ఉదిత్ నారాయణ్ మరియు సౌమ్య కలిసి పాడినటువంటి పాట. సూపర్ సినిమాల నుంచి ఈ పాట మీ అందరికొస్తాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: సూపర్ సినిమాల నుంచి బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం ఇవాళ మన ఏక చిత్ర గీతాలు ప్రోగ్రామ్ లో. మరి నెక్స్ట్ నేను మీ అందరికోసం వినిపించబోతున్నటువంటి పాట సోను కఖర్ మరియు సోను నిగమ్ కలిసి పాడినటువంటి పాట. సూపర్ సినిమాల నుంచి సందీప్ చౌదా కంపోజ్ చేసినటువంటి ఈ పాట మీ అందరికోసం.

వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సూపర్ సినిమాల నుంచి బ్లాక్ బస్టర్ పాటలు విన్నారు ఇవాల్టి మన ఏకచిత్ర గీతాలు ప్రోగ్రాంలో. మరి నెక్స్ట్ నేను మీ అందరికోసం వినిపిస్తున్నటువంటి పాట 2013లో విడుదలైనటువంటి రేసు గుర్రం. మరి ఈ సినిమాల నుంచి ఈ పాట మీ అందరి కోసం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 9:15 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ఉర్దూలో జాతీయ వార్తలు వింటారు.

इसने मचा।

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ. ప్రయత్నించి విఫలమవడంలో తప్పులేదు, కానీ ప్రయత్నంలో విఫలమవడం మన అసమర్థతకు నిదర్శనం. ఏమీ చేయకుండానే రాజయోగం పడుతుందనే వ్యక్తిత్వం ఉన్న ఒక యువకుడు పరుల మాటలు నమ్మి హాయిగా పగటి కలలు కంటున్నాడు. ఒకానొక సందర్భంలో కష్టపడకుండా ఏదీ రాదనే పిల్లాడి మాటను విని దేవుడేం కష్టపడుతున్నాడని అడుగుతాడు. రాజయోగం పట్టినా దేవుడు రాయేగా, ఆయనేం రాజభోగాలనుభవిస్తాడన్న మాటలకు ఇలా ఓ పాట రూపంలో సమాధానమిస్తున్నాడు. పాట పల్లవిలోనే పరమాత్మ యొక్క అంతరార్థాన్ని తెలియజేశారు వేటూరివారు. శుభోదయం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, సంగీతం కెవి మహాదేవన్.
1: పిచ్చివాడా రాయైతేనేమి

ప్రముఖ సినీ దర్శకులు, రచయిత సత్యజిత్ రే తీసిన పథేర్ పాంచాలి చిత్రం ఆధారంగా ఏసీ త్రిలోక్ చందర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 1968 విడుదలైన రాము. కష్టసుఖాలు, ఆశ నిరాశలు, కలిమీలేములు ప్రతి ఒక్కరి జీవితంలో సంభవించడం సహజం. అలా నిరాశలో ఉన్న మనసుల్ని ఆర్ద్రంగా తడిమే గీతమిది. చల్లని వెన్నెలపంచే చందమామ మంటలు రేపటమనే భావుకత కలతపడిన హృదయాన్ని ప్రతిబింబిస్తుంది. పాట ఆద్యంతము సున్నితమైన బాధను ధ్వనిస్తుందే కాని తీవ్రస్థాయి దుఃఖం గురించి వివరించదు. మదిలో శాంతి లేనప్పుడు ఈ మనిషిని దేవుడు చేశాడు, సుఖము శాంతి నా నొసటను రాయుట మరిచాడు అని గీతరచయిత దాశరథివారు రాసిన చరణాలు మదిలోని భావాలకు ప్రతీకలుగా నిలుస్తాయి. ఆర్ గోవర్ధన్ సంగీత సారథ్యంలో ఘంటసాల ఆలపించిన గీతం.

ఇప్పుడు వినబోయే పాటలో కనిపించేది, వినిపించేదంతా కూడా సాహిత్యపరంగా తెలుగుదనమే. సొగసైన తేలికైన పదాలతో, లోతైన భావాలతో మదిని అలరిస్తూ సాగిపోతుంది గీతం. చికిలింత చిగురు, సంపంగి గుబురు, పైరగాలి, వన్నెచిన్నెలు, ఊసు, దొంతర, చిలిపిసిగ్గులు లాంటి పదాలు అచ్చ తెలుగు భావుకతకు నిదర్శనాలు. వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో 1956 విడుదలైన చిరంజీవులు చిత్రం కోసం స్వీయ సంగీత సారథ్యంలో పి లీలతో కలిసి ఘంటసాల ఆలపించిన పాట. తెరపై NTR జమున అభినయించారు.

నాయికకు నదికి అభేదం పాటిస్తూ సాగిపోతున్న ఈ గీతంలో అడవి పిల్లల్లే ఎక్కడో పుట్టినది, అడుగడుగునా సొగసు పోగు చేసుకున్నది, మలుపు మలుపులో ఒక వంపు తిరిగినది, ఏ మనిషికి మచ్చికకు రానన్నది అంటూ ఆత్రేయవారు పరవళ్లు తొక్కే నదిని కథానాయిక మనోభావానికి ప్రతీకగా తీసుకుని మలచిన తీరు అజరామరం. చిగురించిన వలపుల చల్లదనం ఎరుగని వయసు తనదని, కడలి ఒడి వెచ్చదనాన్ని చేరుకోవడానికి వెల్లువలా పరుగులెత్తుతున్నదని రామకృష్ణ పీసుశీల పాడిన ఈ పాట శోభన్ బాబు వాణిశ్రీ జంటగా నటించిన చక్రవాకం చిత్రంలోనిది. సంగీతం కెవి మహాదేవన్.

సహజ వనరుల వరాలను ప్రసాదించిన ప్రకృతిని కాపాడుకోవడం మనిషిగా మన కర్తవ్యం. నేర్చుకోవాలన్న తపన ఉండాలే కాని నేర్పించడానికి ప్రకృతి నిరంతరం తోడుగానే ఉంటుంది. ప్రకృతిలో భాగమైన మూగజీవాల నుండి నేర్చుకోవాల్సిన పాఠాలను విశదపరుస్తూ, మాటలు నేర్చిన మనిషి స్వభావాన్ని మూగ ప్రాణులతో పోలుస్తూ 1962 విడుదలైన ఆరాధన చిత్రం కోసం ఒక హాస్యగీతాన్ని రాశారు ఆరుద్ర. ప్రముఖ నటులు రేలంగి, గిరిజా అభినయించిన ఈ పాటను పాడినవారు ఘంటసాల పి. సుశీల. సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

యవ్వనంలోకి అడుగుపెట్టిన ఓ కన్య మనసులో చెలరేగిన మధుర భావాలు ఏవేవో తలపులకు తావిచ్చాయని, మదిలో మెదిలే ఊహలకు కణులు వచ్చి పగలంతా వెన్నెలగాను జగమంతా ఊయలగాను కనిపిస్తోందని పాడుకుంటోంది. ప్రకృతిలో మమేకమైన వేళ ఆ ప్రకృతి ఏ విధంగా తనకు కనువిందు చేస్తుందో, రేరాజు వెన్నెలకు వికసించిన కలువకు మధ్య ఉన్న అనురాగం హృదయంలో తేనెజల్లు కురిపిస్తోందంటోంది. నీలిమబ్బులపైన మెరుపులకు పులకించిన మదితో పురివిప్పి ఆడిపాడిన నెమలిలా, ఆమణిరాకతో మృదుమధురంగా పాడుతున్న కోకిలలా తన మానసవీణ మ్రోగుతుండగా, బ్రతుకు పుణ్ణమిలా విరిసిపోదా అని తన మనోభావాన్ని వ్యక్తపరుస్తోంది. పూజాఫలం చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాట. రచన సి నారాయణరెడ్డి, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

అభినయవనంలో పూచిన అభినేత్రికి అలనాటి దిగ్గజాభినేతృల సమక్షంలో సత్కారం జరుగుతున్న సందర్భమది. అవధుల్లేని అభిమానం, అభినందన వందనాలనర్పిస్తూ ఆనంద పరవళ్లు తొక్కుతూ తన అభిమానతారను అందలానికెత్తుతూ రసరమ్యంగా గానం చేస్తున్న సన్నివేశమది. వెన్నెల కురిసే కన్నులు, వసంతాన్ని తలపించే చిరునవ్వులు, చంద్రకాంతులు విరజిమ్మే చరణాలలో పదకవితా ప్రబంధాలను సృష్టించిన సి నారాయణరెడ్డిగారు 2వ చరణంలో శృంగార, వీర, కరుణ, హాస్యరసాలను ఆవిష్కరింపజేశారు. శివరంజని చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం, సంగీతం రమేష్ నాయుడు.

పులకింతలు మైమరపింతలు ఎప్పుడో అలా వచ్చి ఇలా వెళ్ళిపోయేవేగాని హృదయంలో అవి నిలకడగా స్థానం సంపాదించలేవు. ఎడతెగని జీవన పోరాటంలో ఎదురయ్యే ఒడగాలులు సుడిగాలులు అనుకోకుండా వచ్చిపడే ఆపదలు కొన్ని మనసులను నిర్జీవంచేస్తే మరికొన్నింటిని స్పందించలేనివిగా మార్చేస్తాయి. అయితే శ్రావ్యమైన సంగీతం బరువైన ఆ మదిని చేరినప్పుడు సాంత్వన చేకూరుతుంది. 1960లో విడుదలైన పెళ్లి కానుక చిత్రం కోసం ఆత్రేయ రాసిన ఈ గీతానికి ఏఎం రాజా స్వరకల్పన చేయగా జిక్కి అత్యంత మనోహరంగా గానం చేశారు.

తొలి ప్రేమకు అంకురార్పణం జరుగుతున్న ఓ కన్య మనసు యొక్క అనిర్వచనీయమైన అనుభూతిని ఆవిష్కరింపజేస్తున్న గీతమిది. ఇక్కడ కథానాయిక తొలివలపుల తలపులతో తానెలా ప్రవశించిపోయిందో కథానాయకుడికి పరోక్షంగా వివరిస్తోంది. నిద్రపోయిన తన హృదయాన్ని వీణలా మీటడంతో కలవరపడి కనులు తెరిచిన వేళ తన ప్రియుడు కళ్ళెదుట కనబడుతున్నాడని, మదిలో వినబడుతున్న పిలుపులు ఎక్కడివా అని వెతకసాగగా అవి తన హృదయ ఫలకంలో కొలువున్న ప్రియుడి మధురమైన మాటలని తెలిసి మురిసిపోతుంది. గుండమ్మ కథ చిత్రం కోసం పి సుశీల పాడిన పాట

మదిలో ఎన్నడూ లేని ఈ కదలిక చిరువలజడికి కారణం నీ మాయేనా అని జాబిలిని కథానాయిక అడుగుతోంది. ఎప్పుడూ కనిపించని ఈ కలలు ఈరోజెందుకో లీలగా తనకు కనబడుతున్నాయని, పడుచు వయసులోకి అడుగుపెడుతున్న తనకు అవి సహజమేనని, అమృతాన్ని కురిపిస్తున్న కిరణాలతో వాటిని నాకు తెలియజేస్తున్నావా అని అడుగుతోంది. తన చెలిమి కోరి చెంత చేరడానికి ఏవో చిరుకోరికలు చల్లని పిలుపులతో తనను పలకరిస్తున్నాయని తెలుపుతోంది. మిస్సమ్మ చిత్రం కోసం సావిత్రి అభినయించగా పి లీల పాడిన పాట. రచన పింగళి నాగేంద్రరావు, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

రేరాణి కురులలో చూడామనిని, వెలిగే నవ్వులతో తారావనిని కనరాణి కన్నులు విప్పారి చూశాయి. దీపకాంతులు దివ్యస్వాగతం పలికాయి. కాంతికన్యలు కదిలి నాట్యమే ఆడాయి. ముంగురులు నొసలును ముద్దాడుచుండగా మృదువుగా ముంజేతితో సవరిస్తూ మందహాసం మదిని అలరించగా ఆటలాడి అలసిన జగతిని ఒడిలోన చేర్చుకుని జో అంటూ జోలపాట పాడుతోంది. సంబరాల రాంబాబు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పీసుశీల పాడిన పాట. రచన రాజశ్రీ, సంగీతం వి. కుమార్.

0: మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. రచన కూర్పు శ్రీ సమలం ప్రశాంత్, వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి.

0: ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11 గంటలు. ఇంతటితో ఈ ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 102.8 MHz మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతరకు సెలవు. నమస్కారం. జై హింద్.